0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యవతి
0: ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్.
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
6: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
7: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
8: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
7: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
8: ప్రైవసీ ఎవరికి కావాలండి?
9: If you are not one of these people, you may want to try Zoho One.
10: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: బ్యాకప్.
1: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: Congratulations, Vicky.
5: Thank you.
4: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Nee tho flirt cheyali. Nuvvu naa tho flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండలేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం బద్దం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.com.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా, ఇంకోటి మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
4: చెప్పాలే గాని టోల్మియా నీ పేరు ఉంచాలా తుడిపేయాలా?
3: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
8: విరిజన్లు రేడియో.
7: మజా చేయాలా.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: బ్యాకప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: చోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: ముద్దుల ముమ్మారావు గారు పెద్దమ్మాయి 18 సెకండ్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 48 నీళ్ళు వసుకుందంట. రంగుల్ రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేరు కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
10: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా ప్రభు యొక్క కృప మీతో ఉండాలని, ప్రభు యొక్క దీవెనలు మీ యొక్క జీవితములలో మీకు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకున్నానయ్యుండగా స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపనయ్యుండగా మాతో మీకు సన్నిధిని, మీ యొక్క తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోనికి ముందుకు వెళ్లే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాము. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. నేటి దినము ఫాదర్స్ డేగా అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో వింటూ ఉన్న లిజనర్స్లో ఉన్న ఫాదర్స్కి అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ శుభ సందేశం టీం తరఫున తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క ఫాదర్స్ డే మీకు మీ కుటుంబములకు ఆశీర్వాదకరంగా ఉండాలని, అలాగే మన తండ్రి అయిన దేవుడు మన తండ్రిగా ఉండి మనల్ని నడిపిస్తున్నారు. ఆ తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదములు మనందరిపై ఉండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఒకసారి లిజనర్స్లో ఉన్న ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ శుభ సందేశం టీం తరఫున తెలియపరుస్తూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానించిన అయినటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 9:35-38 వరకు, అలాగే మత్తయి సువార్త 10:1-8 వరకు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 9 35 నుండి 38 వరకు, మరియు మత్తయి సువార్త 10:1 నుండి 8 వరకు. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు, గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమాన్ని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఆయన తన 12 శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 అపోస్తులుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగా ఆంద్రేయ, జబదయి కుమారుడుగా యాకోబు, అతని సహోదరుడుగా యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, తోమా, సుంకరి అయిన మత్తాయి, అల్ఫాయి కుమారుడుగా యాకోబు, తద్దాయి అను మారుపేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. యేసు ఆ 12 పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడు, గాని ఇస్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. నేటి దినము ప్రత్యేక దినము ఫాదర్స్ డే. వింటూ ఉన్న లిజనర్స్లో ఉన్న ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ శుభ సందేశం టీం తరఫున తెలియపరుస్తూ ఉన్నాం. ప్రత్యేకించి పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడు మనకి తండ్రిగా ఉండి మనల్ని అన్ని విధాలా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మనకి కావలసినవన్నీ దయచేసి ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా మనల్ని మన కుటుంబములను ఆశీర్వదించి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదే రీతిగా మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్న తండ్రి అయిన దేవుడు మన కోసం తన ఏక కుమారుడైన క్రీస్తుయేసు ప్రభువారిని ఈ లోకానికి నరావతారునిగా పంపించి మన కోసం ఆయన్ని బలిదానంగా అర్పించి మనకు విలువైన రక్షణ మార్గమును ఆయన ద్వారా అనుగ్రహించి ఉన్నారు. మరి ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ ఎంత గొప్పది అనంటే, మరి మనమెవరం కూడా నశించిపోకుండా శాశ్వత మరణము కొని తెచ్చిపెట్టుకోకుండా మనకి రక్షణ మార్గం అనుగ్రహించి మనమందరం కూడా తండ్రి అయిన దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మనకి ఒక మార్గము ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ యొక్క మార్గం ద్వారానే మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలము. మరి ఆ తండ్రి అయిన దేవుని గొప్ప ప్రేమ అన్కండిషనల్లో అవధులు లేని ప్రేమ ఆ తండ్రి అయిన ప్రేమ. మరి యొక్క ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇహలోక తండ్రులు మనల్ని పెంచి పెద్ద చేసి వారి యొక్క బాధ్యతలు నిర్వహించి మనల్ని చక్కగా చూసుకొని చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన తండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క దినమున హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ తెలియపరుస్తూ ఉన్నాం. మనము చదువుకున్న వాక్య భాగపు సందర్భము ఏమి అనగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి నరవతారణగా వచ్చి ఉన్నారు. ఆయన పరిచర్య ఆరంభ దశలో ఉన్నది. ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. గతించిన ఆదివారం మనము ప్రత్యేకించి సుంకరి అయిన మత్తయి అన్న శిష్యుణ్ణి ఆయన శిష్యునిగా చేసుకోవటం, ఆ యొక్క విషయములను గురించి మనము ధ్యానించుకున్నాం. మరి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన్ని ఆహ్వానించి ఉన్నారో, తన్ని వెంబడించమని పిలిచి చెప్పి ఉన్నారో, వెంటనే తడువు చేయకుండా ఆలోచన చేయకుండా మత్తయి గారు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించి ఉన్నారు. అలాగే మిగతా 12 మంది శిష్యులను కూడా ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఏంటంటే వారు పెద్ద స్కాలర్లీ పీపుల్ కాదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు, కానీ వారు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వారు. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్లటంలో ప్రధాన పాత్ర పోషించి ఉన్నారు పేతురు గారు. మరి అలాగే పేతురు గారి సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాన్లు, అలాగే మిగతా శిష్యులందరూ కూడా వారిని ఏర్పరచుకుని ఉన్నారు. మరి మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన మరి సమాజ మందిరములలో బోధించుచు ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందును గ్రామములందును సంచారం చేశాను. మరి ఆ కాలంలో అయితే వైద్యము లేదు. ఎవరికైనా అనారోగ్యం వస్తే మరి ఏదో న్యాచురల్ రెమెడీస్ ఉండేవి, వాటిని అనుసరిస్తూ ఉండేటువంటి వారు. మరి ఆ యొక్క వ్యాధుల బారిన పడిన తర్వాత నయం అవ్వటము లేకపోతే వాళ్ళు స్వస్థతను అందటం చాలా కష్టంగానే ఉండేది. ఉదాహరణకు కుష్ఠరోగంతో ఉంటే వారు సమాజం నుంచి వెలివేయబడిన వారి వలె దూరంగా ఉండేటువంటి వారు. మరి ఆ యొక్క కుష్ఠరోగము ఎప్పుడు క్యూర్ అవుతుందో ఎప్పుడు నయం అవుతుందో ఎవరికీ తెలియదు. అటువంటి వ్యాధులు లేకపోతే ఇంకా మరి శాశ్వత కాలం ఉండిపోయేటువంటి రోగములు, వాటితో బాధపడుతూ ఉండేటువంటి వారు. మరి ఆ దినముల్లో వైద్య సౌకర్యములు ఏమీ లేవు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. మరి ఇశ్రాయేల్ ప్రాంతంలో ఆయన పరిచర్య నిమిత్తము ఆయన దేవుని రాజ్యమును గురించిన సంగతులను తెలియపరుస్తూ ఆయన అనేక ప్రాంతములకు వెళ్ళి ఉన్నప్పుడు మరి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నవారు, మరి వ్యాధులతో ఉన్నటువంటి వారిని వారి మీద కనికరం పడి వారికి స్వస్థతను అనుగ్రహించి ఉన్నారని మనం వాక్యంలో చూసి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఉన్నది మరి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. పరలోక రాజ్యమును ఎప్పుడైతే మనము దూరం చేసుకుని ఉన్నామో, అనగా మానవుడు మొదట పాపం చేయకముందు దేవునితో చాలా మంచి సహవాసంలో ఉండేటువంటి సమయము, దేవుడు దేవునితో ముఖాముఖిగా మరి సంభాషిస్తూ ఉన్నటువంటి సమయము, అని మానవుడు చేసిన తప్పిదం వలన ఆ యొక్క గొప్ప ఫెలోషిప్ను మానవుడు కోల్పోయి ఉన్నాడు. మరి అప్పటి నుంచి కూడా దేవునికి దూరమైపోతూ క్రమేణ తరతరములుగా ఇక పాపము అంతకంతకు వ్యాపిస్తూ మరి దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితులు. మనం మొదట చెప్పుకున్నాం కదా, తండ్రి అయిన దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమించి ఉన్నారు. మనెవ్వరం కూడా నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడా దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్టము. ఈ సమయంలో మనలో చాలామంది మన ఇన్కాపబిలిటీస్ గురించి, లేకపోతే మన జీవితంలో మనము ఎదుర్కొని ఉన్నటువంటి ఫెయిల్యూర్స్, లేకపోతే డిసప్పాయింట్మెంట్స్ లాంటివి, జీవితంలో మనము సాధించలేనటువంటివి మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కృషి చేసినా కష్టపడినా ఫలితాలు రాలేదు అన్న మైండ్ సెట్తో, అన్న డిసప్పాయింట్మెంట్స్తో, అన్న నిరాశతో మనము కృంగిపోతూ ఉంటాం. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నటువంటి దేవుడు, ఆయన దృష్టిలో మనమందరము శ్రేష్ఠులమే. ఆయన మనకి తండ్రిగా ఉన్నారు, మనం ఆయన బిడ్డలము. మరి తండ్రి ఒక తన బిడ్డలను ఎంత ఆప్యాయతతో ఎంత ప్రేమతో చూసుకుంటారు, మరి అంతకంటే మించి తండ్రి అయిన దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తారు. మరి ఎంత ప్రేమ అంటే తన స్వంత కుమారుని మనకు మనందరి కోసం బలిదానంగా అర్పించి ఉన్నారు. అటువంటి దేవుడు మరి మనల్ని అందరినీ కూడా శ్రేష్ఠులుగానే భావిస్తున్నారు. ఈ సమయంలో, ఈ క్షణంలో మనం ఎవరమైనా మన జీవితంలో ఉన్న ఫెయిల్యూర్స్, లేకపోతే మనము సాధించలేనటువంటి వారు, వాటి గురించి నిరాశ, నిస్పృహ, లేకపోతే మనము ఎవరిని సంతోషపెట్టలేకపోతూ ఉన్నాం, మనలో సంతోషం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, కానీ దేవుడు ఏమంటున్నారంటే మనమందరం కూడా ఆయన దృష్టిలో శ్రేష్ఠులమే. అందుచేతనే మనం ఎవరం కూడా నశించిపోకూడదని తన స్వంత కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి నరవతారంగా పంపించి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యలో మరి దేవుని రాజ్యమును బోధిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో కూడా మరి మానవులకి అత్యంతంగా అంటే ఏదైతే ఎక్కువ అవసరమో వాటిని కూడా ఆయన అడ్రస్ చేసి ఉన్నారు. ప్రత్యేకించి ఈ వాక్యభాగపు సందర్భంలో మనం గమనించినట్టయితే ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు అని ఉన్నది. సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని రూపించి ఉన్నటువంటి దేవుడు, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవమును ఎరిగినటువంటి దేవుడు మనల్ని స్వస్థపరచగలరు. రోగం ఏదైనా మరి ఎంత మరి ఇంటెన్సిఫైడ్ వైరస్ లాంటివి మనలో వ్యాపించినా సరే దేవుడు మనకి స్వస్థత ఇవ్వగలరు. బైబిల్లో మనము చూసినట్టయితే అనేక సందర్భాల్లో దేవుడు గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేయకముందు పాత నిబంధనలో కూడా తన ప్రవక్తల ద్వారా అనేక మంది స్వస్థతను అనుగ్రహించి ఉన్నారు. ఒక ఆయన అంటే దేవుని ఎరుగనటువంటి అన్యుడు మరి సిరియా దేశం నుంచి వచ్చి తన ప్రవక్త యొద్దకు వచ్చి ఉన్నప్పుడు యోర్దాన్ నదిలో ఆయన్ని 7 మునుగుమని ఉన్నప్పుడు అలాగా మునిగి ఉన్న తర్వాత ఆయనకి స్వస్థత కలిగి ఉన్నది. ఈ రీతిగా దేవుడు మనల్ని స్వస్థపరచగలరు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందికి స్వస్థత అనుగ్రహించి ఉన్నారు. చాలాసార్లు మనము మనకి ఏదైతే ఏ ముఖ్యమో, ఏదైతే అత్యంత అవసరమో ఆ సందర్భంలో వాటిని మనము గుర్తించలేము. ఎదుటి వ్యక్తి ఏదన్నా సఫరింగ్ గుండా అండర్గో అవుతున్నప్పుడు, ఏదన్నా సఫరింగ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదన్నా వ్యాధితో పీడింపడుతున్నప్పుడు మనం కొంత మటుకు చేయగలం, డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళగలం, కానీ రోగం అయితే మనం నయం చేయలేము కదా.

చేసి అన్నప్పుడు ఆయన తప్పుగా స్వస్థత ఇవ్వగలరు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని వాక్యంలో ఉన్నది. మత్తయి సువార్త 9:36 ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. అక్కడ మరి జనసమూహములను చూచి దేవునికి కనికరం కలిగి ఉన్నది. ఎందుకును అంటే వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరం పొంది ఉన్నారు, కనికరపడి ఉన్నారు. సాధారణంగా గొర్రెలను అంటే మనకి ఇక్కడ ఏమి కనపడవు, కానీ ఇండియాలో అయితే ప్రత్యేకించి కంట్రీ సైడ్ అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు గొర్రెల్ని అలా తీసుకుని వెళ్తూ ఉంటారు కంట్రీ సైడ్, ఆ యొక్క రోడ్స్, కంట్రీ రోడ్స్ దగ్గర. అక్కడ మరి ఆ గొర్రెలు తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక కాపర్ ఉంటాడు, వాటిని నియంత్రిస్తూ ఉంటాడు ఒక మార్గంలో వెళ్తాడు. ఒకవేళ కాపరే లేడనుకుంటే అవి ఎటువైపు వెళ్ళిపోతూ ఉంటాయో తెలియదు. మరి గొర్రెలు ఇన్నోసెంట్ యానిమల్స్, క్రూరవ జంతువులు, వస్తే వాటి నుంచి తప్పించుకోలేవు, మరి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతాయి. వాటి పరిస్థితి అది, అవి చాలా డెలికేట్ యానిమల్స్ అంటే వాటంతటా అవి ఆలోచన చేసుకొని తప్పించుకోవాలి అన్న ఆలోచన వాటికి ఉండదు. కానీ ఎప్పుడైతే షెపర్డ్ ఉంటాడో ఆ యొక్క కాపరి ఆ గొర్రెల్ని చక్కగా కాపాడుతూ వాటిని ఒక మార్గంలో తీసుకువెళ్ళి సురక్షితంగా వాటిని గమ్యంలోకి తీసుకుని వెళ్తారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడ ఉన్నటువంటి జనసమూహములను చూచి కనికరపడి ఉన్నారు అని వాక్యం చెప్తూ ఉన్నది. మరి అక్కడ గొర్రెలతో ఎందుకు పోలుస్తూ ఉన్నారంటే మరి మానవుడు పాపంలోనే ఉన్నాడు, తరతరములుగా పాపంలోనే ఉన్నాడు, తను తాను రక్షించుకోలేకపోతున్నాడు. ఆ యొక్క పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము, ఆ యొక్క మరణం నుంచి తప్పించుకోవాలనేటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు, నియమములు, నిబంధనలు ఏర్పాటు చేసి ఉన్నారు, పాత నిబంధనలు అవి పాటిస్తూ ఉన్నారు. కానీ అవి రిచువల్గా అయిపోతూ ఉన్నాయి, కానీ హృదయపూర్వకంగా వారిలో ఆ యొక్క పశ్చాత్తాపం కానీ లేకపోతే రియలైజేషన్ కానీ లేకుండా ఉండిపోయింది. అలాగే ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఆ యొక్క పాపంలో చిక్కుకున్నది ఉన్న తర్వాత అపవాది అనేక రీతిలుగా శోధించి తప్పుడు తవ్వులోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరి ఈ పరిస్థితుల్లో మరి మానవుడు ఇక్కడ వాక్యములు ఏమనే ఉన్నదనంటే విసిగి చెదరి ఉన్న వారి వలె ఉన్నారు, అంటే వారంతట వారు రక్షించుకోలేకపోతున్నారు, పాపంలోనే ఊరుకుపోయి ఉన్నారు, వారి నుంచి ఆ యొక్క పాపం నుంచి బయటికి రాలేక చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. మరి ఈ లోకంలో జీవించినంతకాలం పాపంతోనే ఉంటారు, ఈ లోకం విడవలసిన పరిస్థితి వస్తుంది. లోకం విడిచిన తర్వాత బైబిల్ ప్రకారం రెండు గమ్యస్థానాలు ఉన్నాయి, ఒకటి పరలోక రాజ్యము, ఒకటి శాశ్వత మరణము కలిగేటువంటి నరకలోకము. మరి ఎవరు కూడా నరకలోకంలోకి వెళ్ళి జీవితం గడపాలని కోరుకోరు. దేవుడైతే మనందరి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారిని మన కోసం ఆయన ఈ లోకానికి పంపించి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చూసిన వెంటనే వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. మరి తన శిష్యులను ఏర్పాటు చేసుకుని ఉన్నారు, శిష్యులైతే 12 ఉన్నారు. మరి కోత ఇంకా విస్తారంగా ఉన్నది. ఇటువంటి వ్యక్తులు అనేక మంది రక్షింపబడాలి, అనేక మంది మరి శాశ్వత జీవితము తండ్రి అయిన దేవునితో గడపాలి. మరి వారందరి గురించి ఆలోచించి మరి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ ఎటువంటిదేనంటే మనం ఎవ్వరూ నశించిపోకూడదు, అందుకును ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ రోజున నేటి దినమందు మనకు సువార్త అందుతూ ఉన్నది అనంటే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక మందిని వారిని రక్షణలోకి నడిపించడానికి ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో ఎంత భారం కలిగి ఉన్నారంటే వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు తక్కువగా ఉన్నారని చెప్పి ఆ యొక్క 12 మందిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారిని మరి ఎక్విప్ చేయాలి రక్షణ వార్తను ముందుకు తీసుకొని వెళ్ళటానికి. మరి అదే చూస్తున్న మత్తయి సువార్త 10:1 ఆయన తన 12 శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్ చేస్తున్నప్పుడు

అనేకమందికి స్వస్థత అనుగ్రహించున్నారు. ఎవరైతే వ్యాధి చేత బాధింపడుతున్నారో, రోగములతో ఉన్నారో, వారందరికీ స్వస్థత అనుగ్రహించి ఉన్నారు. వారి ఆ యొక్క అవసరతను మరి యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఉన్నారు. అనేక మందికి ఆ యొక్క అవసరత ఉండటం, అలాగే ఆయన శిష్యులను కూడా ఎక్విప్ చేసి పంపిస్తూ ఉన్నారు. మరి దేవుని రాజ్యమును మనకి అందించాలి అని అంటే, మరి దేవుని రాజ్యం గురించి మనము ఎట్టి రీతిగా ఆ యొక్క విషయములను తెలుసుకోవాలి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేక మందికి స్వస్థత అనుగ్రహించున్నారు. మరి దేవుని రాజ్యమును మన కోసం ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఆయన మెస్సయ్యాగా ఇక్కడికి వచ్చి ఉన్నారు, మనల్ని అందరినీ కూడా రక్షించడానికి. నరవతారునిగా వచ్చి ఉన్నారు, కానీ ఆయన తండ్రి అయిన దేవుని కుమారుడు, దైవత్వము కలిగినటువంటి మరి తండ్రి అయిన దేవుని కుమారుడు. మరి ఎప్పుడైతే మరి శిష్యులకు ఆ యొక్క బాధ్యత అప్పగించి ఉన్నారో, వారిని ఎక్విప్ చేసి ఉన్నారు. మనము 10వ అధ్యాయము 1వ వచనము చూసి ఉన్నట్టయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చాను. మరి దేవుడు మనందరి పట్ల ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. క్రీస్తు యేసు ప్రభువారిని మన కోసం ఈ లోకానికి నరావతారునిగా పంపించి ఉన్నారు. మనకున్న అవసరతలన్నీ కూడా ఆయనకు తెలుసు. మరి ఈ లోకపు తండ్రులు బిడ్డల పట్ల ఉన్న వారికి ఎటువంటి అవగాహన ఉంటుంది? బిడ్డలకి ఏమేమి కావాలో ముందే కనుగొని అవన్నీ కూడా సమకూర్చి పెడుతూ ఉంటారు. వారి యొక్క అవసరతలను తీర్చడానికి వారు శయక్తుల ప్రయత్నములు చేస్తూ ఉంటారు. మనల్ని సృజించినటువంటి తండ్రి అయిన దేవుడు, అంతకు మించి ఉన్నటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనకున్న ప్రతి అవసరత ఆయనకు తెలుసు. ఆ యొక్క అవసరత ఎటువంటిదైనా కావచ్చు. మనం అనారోగ్యంతో బాధపడిసి ఉండవచ్చు, లేకపోతే మనము దుఃఖంతో, బాధతో, శాంతి సమాధానములు లేకుండా డిసప్పాయింట్మెంట్స్తో ఉండవచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా మనకి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండవచ్చు. ఈ పరిస్థితులు అన్నింటిలో కూడా మనల్ని నడిపించే దేవుడుగా మన తండ్రి అయిన దేవుడు ఉన్నారు. మరి యొక్క ఫాదర్స్ డే రోజున మరి మనకు తండ్రి అయిన దేవుడు ఉన్నారు అన్న విశ్వాసంతో ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థించున్నప్పుడు తప్పకుండా మన ప్రార్థనలు విని మనకు జవాబుదారి చేయగలరు. ఈ యొక్క వాక్యమును ఇంకనూ కొనసాగించుకుంటూ ధ్యానించుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తిరిగి వాక్య భాగమును కొనసాగించుకుంటూ ధ్యానించుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేట్ గట్టి ఉంచేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయో తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com, shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 9:35-38 అలాగే మత్తయి సువార్త 10:1-8 బ్రేకుకు మునుపు మనం కొంత ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆయన ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మరి ఎంతోమందికి దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ అలాగే ప్రజలకు ఉన్నటువంటి అవసరతలను కూడా ఆయన అడ్రస్ చేసి ఉన్నారు. ప్రత్యేకించి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి, రోగములతో ఉన్నవారికి స్వస్థత అనుగ్రహించి ఉన్నారు. సాధారణంగా మనము ఎదుటి వ్యక్తులు ఎవరన్నా మనకి కనపడుతూ ఉంటే మరి పైనుంచి మనకు కొంత అవగాహన ఉంటుంది, వారికి ఏమన్నా అవసరత ఉన్నదా లేకపోతే వారు సెల్ఫ్ సఫిషియంటా అన్నది. కానీ కొంతమందికి చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటా ఉంటాయి, ఎంతో సఫరింగ్ గుండా వెళ్తూ ఉంటారు ఆ యొక్క రోగముల వలన. వాటి గురించి మనము తెలుసుకోనలేము వారిని చూసిన వెంటనే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని కుమారుడు, ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నది దేవుని రాజ్యమును మన కోసం తేవటానికి, అలాగే నశించిన దాన్ని వెదకి రక్షించటానికి. మరి ఎవరికైనా ఏదైనా అవసరత ఉంటే ఆయన ముందుగానే గ్రహించేవారు. మరి వారితో మాట్లాడుతున్నప్పుడు, వారికి దేవుని రాజ్యం గురించిన సంగతులు తెలియపరుస్తూ ఉన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆయన స్వస్థత అనుగ్రహించి ఉన్నారు. మరి ఎదుట వ్యక్తికి మనం ఏదన్నా సాయం చేయాలి అని అంటే, మరి అవసరతల్లో వారిని ఆదుకోవాలి అని అంటే, కొన్నిసార్లు మరి ఇటువంటి హెల్త్ నీడ్స్ ఉన్నవి కూడా ఉంటా ఉంటే మనంతటి మనంగా వారికి సాయం చేయాలంటే హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళగలం, డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళగలం, లేకపోతే మనకి స్నేహితులు ఎవరైనా డాక్టర్స్ ఉంటే వాళ్ళకి చెప్పగలం. మనమే వైద్యులమైతే కొంత వైద్యం చేయగలం. కానీ మరి అంతకుమించి మరి వారి యొక్క రోగమును అప్పటికప్పుడు మనం పోగొట్టలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని కుమారుడు, మనల్ని సృజించి ఉన్నటువంటి సృష్టికర్త, ఆయన ఒక మాట సెలవిస్తే చాలు అవి జరిగిపోతా ఉంటాయి. ఉన్నవాడును అన్నవాడును అన్నటువంటి దేవుడు, మనల్ని సృజించి ఉన్నటువంటి దేవుడు మనకి స్వస్థత ఇవ్వగలరు. మరి లోకంలో అనేక మందికి ఆయన స్వస్థత ఇచ్చి ఉన్నారు పరిచర్య చేస్తున్నప్పుడు. అదే రీతిగా మరి ఆ యొక్క జన సమూహములను చూసి ఉన్నప్పుడు ఆయన వారి మీద కనికరం కలిగి ఉన్నది. ఎందుకుననంటే వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నారు అని. అంటే వారి యొక్క ఆత్మీయ స్థితి గ్రహించి ఉన్నారు, వారి యొక్క ఫిజికల్ స్థితి, శారీరక స్థితి కూడా ఆయన గ్రహించి ఉన్నారు, గమనించి ఉన్నారు. మరి ఫిజికల్గా వారికి హీలింగ్ ఇచ్చి ఉన్నారు, మరి ఆత్మీయంగా వారికి ఏ రీతిగా బలము ఇవ్వగలరు. పాపంలో ఉండి మనశ్శాంతి లేక దేవునికి దూరమైపోతూ ఉన్నటువంటి వారు మరి ఆత్మీయంగా బలం లేని వారిగానే ఉంటారు. మరి అటువంటి వారికి ఆత్మీయంగా ఏ రీతిగా బలమునివ్వాలి, వారిని ఏ రీతిగా బలపరచాలి, మరి ఈ యొక్క విషయమును గ్రహించి ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పరలోక రాజ్యమును గురించిన సంగతులను పంపి తెలియపరిచి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని మనందరి కోసం బలిదానంగా అర్పించి తిరిగి మృత్యంజయునిగా లేపి మనకు విలువైన రక్షణను ఇచ్చి ఉన్నారు. మరి ఆ యొక్క రక్షణ మార్గం ద్వారా మనము మన ఆత్మీయ జీవితములలో మనము ఇంకనూ బలము పొందగలము. ఎందుకంటే మనకి పాపము నుంచి విమోచన కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే రక్షణ మార్గము కనుగొన్నామో. ఎప్పుడైతే మనం క్రీస్తు యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో మన జీవితము పూర్తిగా మార్చివేయబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనల్ని నడిపిస్తారు. ఏ పాపము చేయకుండా, శోధనలో పడకుండా ఆయన మనల్ని నడిపిస్తారు. ఇంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, ఆ యొక్క చేంజ్ మనలో జరుగుతుంటుంది. ఆ యొక్క మార్పు మనలో కలిగి ఉన్నప్పుడు మనము నూతన సృష్టిగా ఉంటాము. మరి దేవునితో మంచి సహవాసం కలిగి జీవించేవారిగా ఉంటాము. ప్రతి విషయములను కూడా మనము దేవుని మీద ఆధారపడి జీవించేవారిగా ఉంటాము. నేటి దినమందు మనం అందరం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మరి తండ్రి అయిన దేవుడు మన పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారు, మనకున్న అవసరతలు మనకంటే ఎక్కువ మన తండ్రి అయిన దేవునికి తెలుసు.
మొదటిగా మానవులమంతా కూడా పాపం నుంచి విమోచింపబడాలి. మరి విమోచింపబడాలి అని అంటే మరి క్రీస్తు యేసు ప్రభువారు మన తరపున మన పాపములకు రావలసిన శిక్షను ఆయన తీసుకొని, మనకు రావలసినటువంటి ఆ యొక్క శిక్షను సిలుమురానుపై ఆయన తీసుకొని ఆ యొక్క వేలను చెల్లించి ఉన్నారు. అంతేకాకుండా మృతి చెంది అయినటువంటి క్రీస్తు యేసు ప్రభువారు మూడవ దినమున సజీవుడిగా లేచి ఉన్నారు. పరలోకమందు తండ్రి అయిన దేవుని కుడి చేతి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నారని లేఖనములు తెలియపరుస్తూ ఉన్నాయి. మరి మరణంపై విజయము పొంది అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా పాపము నుంచి విమోచన కల్పించి ఉన్నారు. శాశ్వత మరణమును ఆ యొక్క మార్గంలోకి వెళ్ళిపోకుండా లేకపోతే శాశ్వత మరణం కొని తెచ్చుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆ యొక్క స్థితి నుంచి తప్పించి మనకు శాశ్వత రాజ్యమును మరి ఇటర్నిటీలో దేవుని యొక్క రాజ్యంలో మనందరికీ కూడా స్థానం కలిగేలాగిన మార్గం ఏర్పాటు చేసి ఉన్నారు. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ ఎంత గొప్పది. మరి నేటి దినమున మనం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. తండ్రులు మరి మనల్ని ఎంతగానో చక్కగా చూసుకుని ఉన్నారు, మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాగే మరి కొంతమంది ఫాదర్స్ నేటి దినమున మన మధ్యలో లేరు, కానీ వారు ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మనల్ని ఒక దారిలో పెట్టడానికి వారు ఎంతో సయక్తుల కృషి. మన తండ్రి అయిన దేవుడు, మనల్ని సృజించినటువంటి దేవుడు అంతకన్నా గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు. 1948 లేకపోతే 1952 ఈ టైం ఫ్రేమ్లో మదర్ తెరేసా గారు కల్కటాలో నిర్మల హృదయ్ అలాగే శాంతినగర్ ఇటువంటి ఈ యొక్క ప్రాంతములలో నిర్మల హృదయ్ లాంటి హోమ్స్ను ఏర్పాటు చేసి అప్పట్లో ఎంతో మరి వ్యాపించిపోతున్నటువంటి కుష్ఠరోగంతో ఉన్న వారిని చేర్చుకొని వారిని రిహాబిలిటేట్ చేయటానికి ఎన్నో ప్రోగ్రామ్స్ను ఆమె ఇనిషియేట్ చేసి ఉన్నారు. అలాగే మరి కుష్ఠరోగులకి నివాస స్థానములు ఏర్పాటు చేసి వారికి ట్రీట్మెంట్ అందించడానికి ఎన్నో ప్రయత్నములు చేసి ఉన్నారు. అలాగే ఎంతోమందికి ఆ యొక్క వ్యాధి నుంచి మరి ఉపశమనం కలిగేలాగా, స్వస్థత కలిగేలాగా మరి యొక్క రిహాబిలిటేషన్ హోమ్స్ ఉపయోగపడుతూ ఉండేటువంటివి. అక్కడ ప్రజలకు ఉన్నటువంటి అవసరతను మదర్ తెరిసా గారు మరి ఆమెతో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా గ్రహించి ఆ యొక్క అవసరతను తీర్చడానికి వారు శయక్తుల కృషి చేసి ఉన్నారు. మరి ఆ యొక్క హ్యుమానిటీకి ఉన్నటువంటి నీడ్ను మదర్ తెరిసా గారు మరి ఆమెతో ఉన్నటువంటి యొక్క వాలంటీర్స్ సిస్టర్స్ వీరంతా కూడా గ్రహించి వారు తమ శక్తికి పనిచేసి ఉన్నారు. మరి ఈ యొక్క సహాయం ద్వారా వారు చేసి ఉన్నటువంటి యొక్క గొప్ప ఫిలాంథ్రోపిక్ వర్క్, కమ్యూనిటీ వర్క్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ప్రతి ఒక్కొక్కరికి అవసరతలు ఉంటాయి. ఆ యొక్క అవసరతల్లో ఉన్నవారిని మనం ఆదుకోవాలి, వారి యొక్క పరిస్థితులను మనము అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసు ప్రభువారి లోకంలోనికి వచ్చి మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితులను ఆయన అవగాహన చేసుకుని అర్థం చేసుకుని వారికి ఏదైతే అవసరత ఉన్నదో ఆ యొక్క అవసరతను అడ్రస్ చేసి ఆ యొక్క అవసరత తీరేలాగన అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థత అనుగ్రహించున్నారు. మరి రోగములతో ఉన్నవారికి ఆ యొక్క రోగములను నయం చేసి పెట్టి ఉన్నారు. అలాగే మరి అపవాది చేత పీడింపబడుతూ దురాత్మలకు బానిసలైనటువంటి వారిని వారికి కూడా విమోచన ఇచ్చి ఉన్నారు. మన పరిస్థితులు మనకి కష్టకరమని అనిపించవచ్చు, మనం ఎన్నో ప్రయత్నములు చేసి నా వల్ల కావట్లేదు అన్న స్థితిలో మనం ఉండవచ్చు. అయిన వారిని దగ్గర వారిని కూడా దూరమైపోయినటువంటి పరిస్థితులు కూడా మన ముందు ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఫాదర్స్ డే దినమున ఒక తండ్రి అయిన దేవుడిగా ఉండి మన తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా కుమారి, నీకు ఉన్న అవసరత అంతా నాకు తెలుసు, వాటిని నేను తీర్చగలను. మనం చేయవలసిందల్లా ఆయన సన్నిధిలోకి వెళ్ళి విశ్వాసంతో తండ్రి అయిన దేవా నీ యొద్దకే వస్తూ ఉన్నాను, నాకు శక్తిని ఇచ్చేటువంటి దేవుడు నీవే, నాకు విమోచన కల్పించేటువంటి దేవుడు నీవే, ఏవైతే నాకు మరి అర్థం కాని పరిస్థితులు ఏవైతే నాకు ఎదురవుతూ ఉన్నాయో, లేకపోతే నా అంతటా నేను మరి నా యొక్క ప్రయత్నముల వలన సాల్వ్ చేయలేనటువంటివి నీకు తెలుసు ప్రభువా, వాటి నుంచి దూరం చేయగలిగేటువంటి శక్తి నీకే ఉన్న దేవాని మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి విశ్వాసంతో ప్రార్థించున్నప్పుడు ఆయన తప్పకుండా మనకు విమోచననివ్వగలరు. ఆయన పరిచర్యలో భాగంగా ఆయన శిష్యులను ఆజ్ఞాపించి ఉన్నారు, వారికి శక్తినిచ్చి ఉన్నారు. ఈ యొక్క వ్యాధుల నుంచి లేకపోతే రోగముల నుంచి వారికి విమోచన కలగాలని, అలాగే దురాత్మల చేత పీడింపబడుతున్న వారు వారికి విడుదల కలగాలని
వారిని ఎక్విప్ చేసి పంపించి ఉన్నారు, శిష్యులు కూడా చేసి ఉన్నారు. మరి ఆ కాలంలో ఆ అవసరతను బట్టి దేవుడు వారికి ఆ గొప్ప మరి శక్తిని కలిగేలాగా యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎక్విప్ చేసి ఉన్నారు. మరి తరతరములుగా కూడా ఎంతోమంది విశ్వాసులు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించున్నప్పుడు వారికి ఉన్న అవసరతలన్నీ తీరి ఉన్నవి. దేవునికి అసాధ్యమైనది లేదు. మరి ఈ యొక్క దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకున్న ప్రతి అవసరత కూడా ఆయనపై వేసి ఉన్నట్టయితే, ఆయనకు అప్పగించి ఉన్నట్టయితే ఆ యొక్క అవసరతను ఆయన తీర్చగలరు. బైబిల్లో ఒక మంచి వాక్యం ఉన్నది, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి, నేను మీ విశ్రాంతి కలుగు చేతునని వాక్యములో ఉన్నది. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును, నేను సాత్వికుడును దీన మనసు కలవాడును, గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. మరి యొక్క ఫాదర్స్ డే దినమున మనము ఈ యొక్క గొప్ప వాక్యం ద్వారా ఎంతో స్ఫూర్తి పొందగలము. ఈ యొక్క వాక్యము జీవవాక్యము, మనతో మాట్లాడేటువంటి వాక్యము, ఏదో మనకి ఒక వర్డ్స్లా కనపడేవి కాదు, అవి మనకి జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు, జీవపు మాటలు. మరి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇక ఫాదర్స్ డే రోజున మనకు తండ్రిగా ఉండి ఆయన మనకున్న అవసరతలన్నీ తీర్చే దేవుడుగా ఉన్నారు. మన జీవితంలో మనకు విశ్రాంతిని ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నారు. సాత్వికుడును దీన మనసు కలవాడును అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే మనకున్న అవసరత అన్నీ మనము ఆయనకు అప్పగించి ఉన్నప్పుడు ఆయన మనకి అన్నీ కూడా అనుగ్రహించి మనకున్న ప్రతి పరిస్థితిలో నుంచి మనకు విమోచన కల్పించగలరు. ఈ యొక్క వాక్యమును ఇంకొక కొనసాగించుకొని కార్యక్రమాన్ని ముగించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత మిగతా వాక్యములను ధ్యానించుకుంటూ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థనా వర్ధన మానవులు ఉన్నాయేళ్ళ తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com, shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతి గీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 9:35-38 అలాగే మత్తయి సువార్త 10:1-8 వరకు. బ్రేక్కు మునుపు మనము చూసి ఉన్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అక్కడ ఉన్నటువంటి జన సమూహములను చూసి కనికరపడి ఉన్నారు. ఎందుకున్నానంటే మరి శారీరకంగా వారికి అవసరతలు ఉన్నాయి, రోగములతో ఉన్నారు, మరి నయం కానటువంటి మరి అనేక అస్వస్థతకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులను చూసి ఉన్నారు. అలాగే వారి ఆత్మీయ జీవితంలో కూడా చాలా వెలితి ఉన్నది. మరి కాపర్లేని గొర్రెల వల్లే వాళ్ళు ఉన్నారు అన్న పరిస్థితిని గమనించి మరి కోత విస్తారము పనివారు తక్కువ మంది ఉన్న గొప్ప భారము కలగటం ఆ యొక్క మాటలను ఆయన పలకటం మనము చూసి ఉన్నాం. మరి ఎప్పుడైతే ఆయనకి భారం కలిగి ఉన్నదో ఆయన ఏర్పరచుకొని ఉన్న 12 మంది శిష్యులను వారిని ఎక్విప్ చేసి మానవులకు ఉన్న ఏదైతే అత్యంత అవసరంగా ఉన్నదో ఆ సమయంలో మరి వాటిని మరి అడ్రస్ చేయటానికి, వారికి రోగం నుంచి స్వస్థత కలగటానికి, మరి అలాగే అపవాద చేత పీడింపబడుతూ దురాత్మల చేత బందీలయ్యి ఉన్నటువంటి వారికి విమోచన కల్పించడానికి ఆయన వారి యొక్క శిష్యులకు ఆ శక్తిని ఇచ్చి వారిని ఎక్విప్ చేసి పంపించి ఉన్నారు తన పరిచర్యల భాగంగా. మనకున్న ప్రతి అవసరత తండ్రి అయిన దేవునికి తెలుసు. ఆ యొక్క అవసరతలను ఆయన తప్పకుండా తీరుస్తారు మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తాము. మరి 10:1-8 చూసి ఉన్నట్టయితే ఆయన శిష్యులను వారిని ఎక్విప్ చేసి వారిని పంపించి ఉన్నారు. మరి జనములకు ఉన్న అవసరతలు తీర్చడానికి, వారికి స్వస్థత ఇవ్వటం, కుష్ఠరోగముల నుంచి వారికి విమోచన స్వస్థత కల్పించడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి వారిని ఎక్విప్ చేసి పంపించి ఉన్నారు. అలాగే ముఖ్యంగా వారికి ఒక ముఖ్యమైన విషయం తెలియపరిచి ఉన్నారు 8వ వచనంలో, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. దేనికి ఆశింపకుండా వారు తండ్రి అయిన దేవుని రాజ్యమును ముందుకు తీసుకుని వెళ్ళాలి. మానవులకు ఉన్న అవసరతలను, మరి వారికి ఉన్న అనారోగ్యం కానీ, లేకపోతే కుష్ఠరోగం కానీ, లేకపోతే ఒకవేళ అపవాది చేత దయ్యముల చేత పీడింపబడుతుంటే వారికి విమోచన కల్పించడానికి మరి శిష్యుల్ని ఎక్విప్ చేసి పంపించి ఉన్నారు. అలాగే ఆయన ఆరోహణమై ఉన్న తర్వాత మరి పరిశుద్ధాత్మను వారిపై పంపించి ఇంకొన్ని అనేకమైనటువంటి గొప్ప అద్భుత కార్యములు శిష్యుల ద్వారా ఆయన చేసి ఉన్నారు. నేటి దినమున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త మన దగ్గరకు వస్తున్నదనంటే దేవుని రాజ్యము, మరి దేవుని రాజ్యంకు ఉన్నటువంటి శక్తిని మనం పొందగలుగుతూ ఉన్నామనంటే మరి మనకు అనేక మంది యొక్క సువార్తను తీసుకుని వచ్చి ఉన్నారు. ఆ సువార్త వినటం వలన మనకు విశ్వాసం కలిగి ఉన్నది. విశ్వాసం కలిగి ఉండటం చేత మనము దేవునికి దగ్గరగా అయ్యి ఉన్నాము. ఇక ఫాదర్స్ డే రోజు మనమంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఎంతోమంది తండ్రులను ప్రేమించినటువంటి వారు వారి తండ్రులతో మరి చక్కగా ఆనందంతో స్పెండ్ బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఆ యొక్క గొప్ప బంధాన్ని, ఫ్యామిలీలో ఉన్నటువంటి యొక్క బంధాన్ని వారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి మనల్ని సృజించినటువంటి తండ్రి అయిన దేవుడు మన పట్ల ఇంకనూ ఎంతో రెట్టింపైన ప్రేమ, మల్టిపుల్ టైమ్స్ ద లవ్ ఆఫ్ హ్యూమన్, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు క్రీస్తు యేసు ప్రభు వారిని మన కోసం పంపించి మనకు విలువైన రక్షణ ఇచ్చి ఉన్నారు. మరి మనకున్న అవసరతలు మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. ఆ యొక్క అవసరతలన్నీ ఆయన తీర్చగలరు. ఆ తండ్రి అయిన దేవుని యందుకు ఈ యొక్క ఫాదర్స్ డే రోజు మనం విశ్వాసంతో వెళ్దాం. మనకున్న ప్రతి అవసరతను ఆయన తీర్చగలరు. ఆ యొక్క అవసరతలు తీర్చమని ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిద్దాం. అలాగే దేవుని రాజ్యంలో మనకు స్థానం కల్పించడానికి ఆయన యొద్ద మనం వేడుకుందాం. ఆయన కృప మనపై ఉండాలని మనము ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఫాదర్స్ డే రోజు మేమంతా సంతోషంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రభువా. తండ్రులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ క్షేమమును భద్రతనివ్వండి. తండ్రి అయిన దేవుడిగా మీరు మాకున్నారు ప్రభువా, మీకు విస్తారమైన కృపను మాపై ఉంచి మాకు మీ యొక్క నిత్య రాజ్యంలో స్థానం కల్పించండి తండ్రి. మీ యొక్క విస్తారమైన కృప మా అందరిపై ఉంచి మాకు రక్షణ మార్గమును దయచేయమని వేడుకుంటున్నాం. వింటూ ఉన్న లిజనర్స్కున్న అవసరతలు మేము ముందు పెట్టుకుంటూ ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతను దయచేయండి. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించండి. వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, మరి ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయండి. ఈ సమయము రానైన కాలములో కూడా మాకందరికీ క్షేమమును భద్రతను దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్.
1: విర్జలు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయి, ఎలా తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ subhasandesham@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, subhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవెన

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయ.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints. A realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్. June 26th, 8 p.m. at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4 plus tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4 plus tickets in Gold. Get 10% off when you book 10 plus tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubotu. Gold sponsor, Amogham Indian Cuisine.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ at Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
6: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
7: Bay Area, this is your chance to experience DSP life for free. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Then like and share our DSP giveaway post. It's quick, easy and could land you tickets to one of the most anticipated concerts of the year. For more details, call 510-431-7670 or 341-248-5686.
8: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
9: Your father worked silently, sacrificed his comforts, and spent his whole life just to see you smile. This Father's Day, make your father smile from miles away with MyPursue. Sign up and complete your KYC today and choose any free gift for your dad. Free elder care visit, Father's Day special gift or cake, $20 bonus, and here's something special for NRIs. Send money to India at a special Father's Day rate. $1 equals 105 rupees on your first $100 transfer. Refer your friends, share your favorite memory with your father and win surprise gifts together. Download MyPursue today. MyPursue, your bridge to Bharat.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ at Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: Good to go.
3: Rockstar BFP Live, Bata, Bay Area Entertainments and Real

0: టేకౌట్, పార్టీ, కేటరింగ్స్, ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్, ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
2: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.

0: హలో నమస్తే, వెల్కమ్ టు విరిజల్లు. మీరు వింటున్నారు బట్ దిస్ సండే స్పెషల్ విత్ యువర్ హోస్ట్ ఖుషి ఖుషిగా శివ. ఎస్, వన్ డే మండే కాకుండా వన్ డే ముందే వచ్చాను. ఈరోజు కొంచెం ఖుషి ఖుషిగా మీకు ఒక సరదా అయిన టాపిక్ తీసుకొచ్చేసి, అఫ్ కోర్స్ ఇట్స్ నన్ అదర్ దాన్ మన డిఎస్పి స్పెషల్ ఈరోజు చేసుకుందాం. ఇంకెన్నో రోజు లేదు కాబట్టి లెట్స్ టోటలీ గో గెట్. Okay, so let's get into the DSP mode. Yes, DSP mode on. So, meer cheyalsindi very simple. Ee roju mari ee show ki meeru naaku dial chesi nenu teeskochina ee interesting theme ki answers chepte saripothundandi. Automatically ga mari call chesin prathi okkallu raffle loki ellipotharu. Inka bold anni sneak peek istanu nenu mana DSP concert lo em jaragabothundi, elanti paatlu undabothay. Let's guess it. Just guess cheddam. బట్ యా, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థీమ్ టుడే. మీరు చేయాల్సింది వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి డైల్ చేసి పెట్టేసుకోండి 510-573-2562. 510-573-2562. మరి డిఎస్పి రాక్ స్టార్ ఎలా రాక్ చేస్తాడో ఈ రోజు ఈ షోని కూడా లెట్స్ రాక్ ఇట్. ఆల్ యూ హ్యాడ్ టు డూ ఇస్ చెప్పాను కదండి, వెరీ వెరీ సింపుల్. ఈ నెంబర్కి కాల్ చేసి డైల్ చేసి పెట్టేసుకోండి 510-573-2562. సో మరి ఎస్, ఒక మంచి పెప్పి నెంబర్ ఆబ్వియస్లీ మరి స్టార్ట్ చేసేస్తున్నాను. స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం, ఐ థింక్ ఐ నో దిస్ కాల్. హలో, హలో అండి, మీ రేడియో వాల్యూమ్ ఆఫ్ చేసి. హలో, హలో అండి, మీరు జస్ట్ మీ పేరు
1: రఘు,
0: రఘు గారు. ఎస్, మనం కిక్ స్టార్ట్ చేద్దాం. మీతోనే నేను కిక్ స్టార్ట్ చేస్తాను ఈరోజు. ఏం లేదండి, వెరీ సింపుల్. హలో, వన్ సెకండ్ అండి, వెరీ వన్ సెకండ్, ఇక్కడ కొంచెం బోర్డ్. ఓకే, గుడ్ గుడ్, ఆల్ గుడ్. సో ఈరోజు షో ఏం లేదండి, ఒక థీమ్, డిఫరెంట్ థీమ్స్ తీసుకొస్తున్నా. ఆఫ్ కోర్స్ మరి దేవిశ్రీ ప్రసాద్ థీమ్ కాబట్టి. మరి మీ ఇంతకీ ఫస్ట్ టికెట్స్ తీసుకున్నారా లేదా? అసలు అసలు మీరు మిస్ అయిపోతున్నారు దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్. వీలైతే వచ్చేసండి ఈ వీకెండ్. సో బట్ ఎనీ హో, నో థ్యాంక్ యూ. మీరు ఎలా, మన విరిచువల్ యాప్ నుంచి ట్యూనిన్ అయ్యారా?
1: నో, ఐ యామ్ డ్రైవింగ్.
0: డ్రైవింగ్ అండ్ ఎలా? ఓ, మీరు డాలస్ లో ఉన్నారా, బేరియాలో ఉన్నారా?
1: ఓ నో, ఐ కేమ్ బ్యాక్.
0: యు కేమ్ బ్యాక్ అంటున్నారు, ఐ థింక్ యూ కెనాట్ మిస్ ఇట్ అండి. యూ హ్యావ్ టు. ఒక ఫ్రైడే ఈవినింగ్ అండి, యూ హ్యావ్ నో ఎక్స్క్యూజ్. ఫ్రైడే
1: అంటే 3 వీక్స్ బ్యాక్, సార్, 4 వీక్స్ బ్యాక్ అనుకుంటా అడ్వర్టైజ్మెంట్ విన్నాను.
0: ఓకే,
1: బట్ అగైన్ ఐ గాట్ ఆక్యుపైడ్, సో అంత ప్రోగ్రెస్ చేయలేదు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ ఫ్రైడే అండి, ఫ్రైడే చక్కగా సానిటీ సివిక్ సెంటర్ లో ఒక బ్లాక్ బస్టర్ ఈవెంట్ జరగబోతుంది. అండ్ హౌ యూ కెనాట్ మిస్ ఇట్ అండి, బికాస్ దేవిశ్రీ ప్రసాద్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాడు. అండ్ ఈ 2 ఇయర్స్ లో లాట్స్ ఆఫ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి, లైక్ ఇంకా అండ్ హీస్ లైక్ టూ ఎనర్జెటిక్ అండ్ హీ వాంట్స్ టు లైక్ లిటరలీ ఒక బ్లాస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి వీ షుడెంట్ మిస్ దిస్ వన్. సో మీరు bata.org వెళ్ళి వెంటనే టికెట్స్ తీసేసుకోండి, మంచి సీట్స్ అయిపోతున్నాయి. ఇంకా జస్ట్ 5 డేస్ ఉంది కాబట్టి జస్ట్ గెట్ యువర్ టికెట్స్ అండి.
1: షూర్ షూర్ అండి.
0: ఓకే, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ రోజు థీమ్ ఏంటంటే, ఫస్ట్ థీమ్ అంటే నేను వేరియస్ డిఫరెంట్ థీమ్స్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ అండి. డిఎస్పి ఆఫ్ కోర్స్ ప్రతి హీరోతోనే చేశాడు కాబట్టి హీరోస్ ఇంట్రడక్షన్ సాంగ్స్ నేను ప్లే చేస్తా. ఒక చిన్న మ్యూజిక్ బిట్ మీరు జస్ట్ గెస్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? సో దట్స్ ద ఫస్ట్ థింగ్. డిఫరెంట్ థీమ్స్ చేద్దాం కూడా బట్ ఇట్ ఇస్ ద ఫస్ట్ వన్. ఓకే, మీకోసం ప్లే చేస్తున్నా, విని గెస్ చేసి నాకు చెప్పండి. వన్ సెకండ్. ఓకే, రెడీ ఉన్నారా? ఓకే, హియర్ ఇట్ ఇస్. అంటే నేను రెడీ లేను, ఒక్క నిమిషం. ఓకే, ఓకే రెడీ.

0: అదండి. సో దట్స్ ద మ్యూజిక్ బిట్. ఏం పర్లేదు, ఒకసారి మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. చాలా ఈజీ సాంగ్ ఇది, కావాలని నాకు కష్టపడి మధ్యలో ఒక బిట్ నేను సెలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో వినండి జాగ్రత్తగా,
1: ఒకసారి మళ్ళీ ప్లే చేయండి.
0: ఓకే ఇప్పుడు చూడండి. యా

0: ఇప్పుడు నెక్స్ట్ బిట్ ప్లే చేస్తే అంటే నెక్స్ట్ మ్యూజిక్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తే చెప్పేస్తారు మీరు. సరే మీకోసం అండి, ఫస్ట్ మీరు అంత కష్టమైన కాల్ చేశారు కాబట్టి సరే ఇవ్వనండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొంచెం మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నా, అది మీరు ఈజీగా గెస్ చేస్తారు, డౌట్ లేదు.
1: అరే యా, ఐ వాస్ థింకింగ్ బాస్ మూవీ అని చెప్పేసి అనుకున్నాను.
0: కదా, ఎలా ఎలా సార్
1: బాస్ మూవీ అని ఫస్ట్ అనుకున్నాను, బికాస్ ఆ బ్యాక్ స్కోర్ భూమ్ అని
0: వస్తుంది కదా,
1: శంకర్దాస్ ఎంబీబీఎస్, సార్ శంకర్దాస్ ఎంబీబీఎస్ మూవీ అని అనుకున్నాను. బట్ ఇట్ వాస్ క్వైట్ లాంగ్ బ్యాక్ కదా, ఇద్దామా వద్దా అని చెప్పేసి ఐ వాస్ జస్ట్ స్ట్రగ్లింగ్. బట్ వన్స్ ఆ టీటీ రాగానే అర్థం అయిపోయింది శంకర్దాస్ ఎంబీబీఎస్.
0: ఓకే, శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్
1: yes టైటిల్ సాంగ్ ఇది,
0: టైటిల్ సాంగ్ అని అందుకే అంటున్నా, నేను చెప్పాను కొంచెం ముందుకి వెళ్తే చెప్పేస్తారని. అండ్ యు గాట్ ఇట్ రైట్
1: అంటే ఐ వాస్ థింకింగ్ బట్ కాకపోయిందచ్చే అని చెప్పేసి ఆగాను మళ్ళీ.
0: ఓకే, ఏం పర్లేదు,
1: మీ డిఎస్పి అయినా కానీ అంటే అన్ఫార్చునేట్లీ నేను ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ మూవీ దేవి మూవీ ఆ సాంగ్స్ అన్ని కొంచెం అలా టచ్ లో ఉన్నాయి అన్నమాట.
0: అర్థమైంది,
1: అర్థమైంది, ఎందుకు అడుగుతారులే అనుకున్నాను నేను.
0: ఓకే ఓకే, పర్లేదండి, నేను కావాలని లైక్ యు నో డిఫరెంట్ డిఫరెంట్. ఆఫ్ కోర్స్ మరి నేను మన ఫ్రీడమ్, ఈరోజు విజయ గారు లేరు కాబట్టి కళ్యాణ్ గారు నేను ఉంటే మాత్రం ఫస్ట్ వచ్చేది బాస్ సాంగే, సో బై డిఫాల్ట్. ముఖ్యంగా నేనుంటే ఇంకా అసలు పట్టుకోలేము అనమాట.
1: నేను ఈ మధ్య షార్ట్ రీల్ చూసాను, దాంట్లో మూవీలో ఫన్ చేసాము విత్ నో వాయిస్ అంటే అమ్మో ఇట్స్ డేరింగ్ అని చెప్పేసి అనుకున్నాను. ఎనీవే అండి, దట్స్ వన్, మేబీ నెక్స్ట్ వన్ నేను గెస్ట్ చేస్తాను.
0: 100% కూల్, థ్యాంక్ యూ అండి. సారీ, కంగారులో మీ పేరు అడిగానా లేదా డౌట్ వస్తుంది నాకే.
1: రఘు మరి గారు అడిగారు,
0: రఘు గారు, ఎగ్జాక్ట్లీ రఘు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ కాల్ చేయండి. బోల్డ్ పాటలు ఉన్నాయి మనకి, బాస్ పాటలే బోల్డ్ ఉన్నాయండి చెప్పాలి.
1: ఓకే ఓకే, తప్పకుండా తప్పకుండా.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్
1: యూ,
0: థ్యాంక్ యూ, బాయ్. ఓకే, సో విన్నారు కదండి, వెరీ సింపుల్. ఈ రోజు నేను ఫస్ట్ థీమ్ ఏంటంటే హీరోస్, హీరోస్ ని ఎలివేట్ చేసే సాంగ్స్ అండి. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గురించి ఆఫ్ కోర్స్ వెయిట్ చేస్తాం, మనం కూడా హీరోల్లా ఫీల్ అయిపోతాం, అది వెరీ కామన్ కాబట్టి ఫస్ట్ ఆ థీమ్ తో హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్, హీరోయిన్స్ కూడా అవ్వచ్చు, బట్ బేసిక్ గా అది ఫస్ట్ థీమ్. తర్వాత ఏంటో తర్వాత చెప్తాను, సో జస్ట్ కీప్ గెస్సింగ్ ప్లే చేసిన సాంగ్స్ అన్ని. ఈలోపు ఈ పాట వింటూ ఉండండి, నేను నెక్స్ట్ సాంగ్ లైన్అప్ చేసే లోపు.

ఓకే, సో ఇక్కడ ఈ సాంగ్ లో ఉండే జోష్ అంతా కూడా స్టేజ్ మీద డిఎస్పీ ఆఫ్ కోర్స్ తీసుకొస్తారు. నో డౌట్స్, ఎనీ డౌట్స్ ఉన్నాయి మీకు? ఐ డోంట్ థింక్ ఎనీవన్ విల్ విల్ డౌట్ దట్ ఎబిలిటీ ఫ్రమ్ డిఎస్పీ. సో డిఎస్పీ ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ అండ్ దట్ వైబ్ ఉంటుంది, కాబట్టి వై షుడ్ యూ మిస్ ఇట్ అండి. రఘు గారు మీరు చెప్పినట్టు యూ షుడ్ అరేంజ్ యువర్ స్కెడ్యూల్ అండి, మొత్తం రీస్కెడ్యూల్ చేసేసుకోండి. మొత్తం ఫ్రైడే ఈవినింగ్, ఇట్స్ ఎ ఫ్రైడే ప్రాపర్ ఈవినింగ్ ఫన్ మ్యూజిక్ బ్లాస్ట్ ఈవినింగ్. ఎలా మిస్ అవుతారు అన్నది నాకు అర్థం కావట్లేదు. సో ఎవరు మిస్ అవ్వకండి, మన బేరియాలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసేయండి. సానిజే సివిక్ సెంటర్లో మంచి మంచి టికెట్స్ అన్ని కూడా చాలా సెల్ అవుట్ అయినాయి, బట్ స్టిల్ లైక్ ఇంకా ఉన్నాయండి. యూ కెన్ జస్ట్ గో టు bata.org. మీకు పెద్ద గ్రూప్స్ ఉంటే మాకు వెంటనే మీరు info@bata.org కానీ virgil@gmail.com కానీ మాకు ఈమెయిల్ చేసేయండి, బికాస్ దిస్ ఇస్ సమ్ కాన్సర్ట్ దట్ యూ కెనాట్ మిస్. డిఎస్పి డబుల్ ఎనర్జీతోని, డబుల్ బ్లాక్ బస్టర్ సాంగ్స్తోని, అండ్ మాకు అంటే ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి వీఆర్ టోటలీ ఎక్సైటెడ్. దాంతో పాటు మీరు మిస్ అవ్వకండి, బికాజ్ యూఆర్ మిస్సింగ్ అ లాట్ అని మాత్రం చెప్తాం. సో జస్ట్ టికెట్స్ చేసేసుకోండి, bata.org వెళ్ళి, bata.org వెళ్ళి వెంటనే మీ టికెట్స్ చేసేసుకోండి ఫర్ ద డిఎస్పీ బ్యాక్ టు ద బే లైవ్ ఇన్ కాన్సర్ట్. సివిక్ సానిజే సివిక్ సెంటర్లో జరుగుతుంది. డోర్స్ ఓపెన్ అట్ 8:00. టికెట్స్ మంచి మంచి ఆల్రెడీ సెల్ అవుట్ అయినాయి. అండ్ మీకు గ్రూప్ డిస్కౌంట్స్ కావాలి ఆర్ ఎనీథింగ్ కావాలి అంటే మాకు వెంటనే ఈమెయిల్ కూడా చేసేయచ్చు. సారీ, డోర్స్ ఓపెన్ అట్ 7:00 అండి. డోర్స్ ఓపెన్ అట్ 7-8 కాదు. సో బీ అర్లీ. మీరు ముందు వచ్చి పార్కింగ్, అక్కడ మీరు పబ్లిక్ పార్కింగ్ ఉంది సానిజే సివిక్ సెంటర్ అంటే యూ నో దాట్ లైక్ మిడిల్ ఆఫ్ ద డౌన్ టౌన్ సానిజే, కాబట్టి మీకు కొంచెం ముందు వచ్చేసి యూ కెన్ గెట్ యువర్ పార్కింగ్ స్పాట్స్ అండ్ వైబ్కి రెడీ అయిపోవచ్చు. సో సో మిస్ అవ్వకండి. Friday evening, mana DSP Back to the Bay concert, live in concert in San Jose Civic Center. Okay, mari ippude cheppan kada theme, boss introduction ayipindi, mari next day hero introduction chuddam. Naaku teliyadu, naaku telisalendi, but urike antadu. So idi ento meere guess chesesi naaku call cheyandi. First chala easy gaane pedutunnanandi, ivvey tough kaadu, meer easy gaane guess cheyagalaro. Just nen endante koncham kavalani tough chestunnattu natistunna, but I'm stuffing. Meer easyga guess cheyachu, నాకు వెంటనే కాల్ చేసేయండి ఈ పాట విని. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్. ఓకే, పాట ప్లే చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, ఐ థింక్ ఆల్రెడీ మీరు గెస్ట్ చేసేస్తారు నాకు తెలుసు, బట్ లెట్స్ సీ. చెప్పాను కదా పాట ప్లే చేయకుండా ఉండడానికి, బట్ పాటే ప్లే చేసేసా, బట్ స్టిల్ గెస్ చేయండి ఈ కొంచెం ప్లే చేసిన ఈ పాట మీకేంటో తెలిస్తే వెంటనే 5105732562కి.

0: ఆల్రెడీ ప్లే చేశా, బట్ ఇట్స్ ఓకే, కాల్ చేయండి 5105732562 కి 5105732562. హలో హాయ్, వెల్కమ్ టు వెరిఫై. హలో హలో, హాయ్ రఘు గారు.
1: యా యా, దిస్ ఇస్ రఘు.
0: రఘు అగైన్.
1: యా, దిస్ ఇస్ రఘు అగైన్. దిస్ ఇస్ లారెన్స్ డెబ్యూ మూవీ, మాస్ మూవీ.
0: అంటే నేను
1: నాగార్జున స్టారింగ్.
0: నేను పాట ప్లే చేస్తే మీకు అర్థమైంది కదా?
1: నో, ఫస్ట్ అదే ఉంటది, తర్వాత నేను ఐ వాజ్ డైనింగ్, దెన్ నా సాంగ్ వచ్చింది.
0: పర్లేదు, నిజం చెప్పండి సార్.
1: నిజం అండి, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్, లారెన్స్ డెబ్యూ మూవీ.
0: లారెన్స్ డెబ్యూ మూవీ అంటున్నారు.
1: అదే క్యాసెట్ లో అవన్నీ అసలు క్రేజీ ఉంటుండే ఆ టైంలో.
0: ఓకే,
1: ఇప్పుడు అదంతా ఏమి ఉండదు. మూవీ సాంగ్స్ రిలీజ్ అయినాయి అంటే ఆ నెట్ లో డౌన్లోడ్ చేసుకుని చూడే, ఆ క్యాసెట్ కోసం పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకోవాలా అని ఉంటుండే అప్పట్లో.
0: అవునండి, యా, గుడ్ గుడ్, మంచి మెమరీస్ తీసుకొస్తున్నారు. ఓకే, ఎక్సలెంట్ అండి. సో మీరు ఎస్, దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ విని కాల్ చేయండి, నేను నెక్స్ట్ సాంగ్ లైన్అప్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, చెప్పాను కదండి, అన్ని ఇలాగే ఈజీగా సింపుల్గా ఉండబోతున్నాయి. ఫస్ట్ నా థీమ్ ఏంటంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ ఆఫ్ డిఎస్పీ, ఆబ్వియస్లీ. సో మీకు చాలా నేరో డౌన్ కూడా చేసే, ఎక్కువ కూడా ఆలోచించక్కర్లేదు. మీరు హీరోని ఎలివేట్ చేసే హీరో, హీరోకి ఒక సాంగ్ ఉంటుంది కదండి ప్రతి సినిమాలో. మన బాస్కి అయితే మన చిన్నప్పటి నుంచి చూస్తాం, అలాగా ప్రతి సినిమాలోని ఒక హీరోని ఎలివేట్ చేసే సాంగ్స్ ఉంటాయి కాబట్టి. ఆ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి, డిఎస్పీ చేసిన ఇంకా ఉన్నాయి అన్ని బ్లాక్ బస్టర్ సాంగ్, అవి నేను ప్లే చేస్తున్నా. ఫస్ట్ నా థీమ్, ఇంకా నెక్స్ట్ అవర్లో నెక్స్ట్ థీమ్ కూడా ఉంది. సో మీరు వెంటనే ఫస్ట్ వినేసి కాల్ చేసేయండి 5105732562. హియర్ ఇస్ మై నెక్స్ట్ క్లూ.

ఓకే, సో దట్ ఈస్ ద మ్యూజిక్ బిట్. సో చెప్పాను కదండి, వెరీ సింపుల్, నారో డౌన్ చేసేసుకోండి. హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ మన డిఎస్పి తీసుకొచ్చిన సాంగ్స్. సో జస్ట్ కాల్ చేసేయండి 5105732562 కి, 5105732562. ఇంకొకసారి ఈ మ్యూజిక్ ప్లే చేస్తున్న, హీరోని ఎలివేట్ చేసే ఈ ఇంట్రడక్షన్ సాంగ్ ఏ సినిమాలోదో వెంటనే గెస్ట్ చేసి కాల్ చేసేయండి.

ఓకే, వెంటనే స్టార్ట్ అయిపోతుంది పాట. సో జస్ట్ అక్కడి నుంచి అలా రేజ్ అవుతూ వెళ్ళిపోయి, ఇట్స్ అ పవర్ఫుల్ మూవీ అండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు మన డిఎస్పి. సో చెప్పాం కదండి, ఇలాంటి హీరో ఇంట్రొడక్షన్తో పాటు ఎన్నో మెలడీస్, ఎన్నో పార్టీ సాంగ్స్. డిఎస్పి ఇస్ లైక్ వర్సటైల్, మీకు తెలిసిందే, లైక్ హీజ్ ఇన్ టు ఎవ్రీథింగ్. అండ్ తన ఎనర్జీ తీసుకొచ్చేది లైక్ ఎవరు మ్యాచ్ కూడా చేయలేరు, ఐ థింక్, నో డౌట్. యునిక్గా తను డ్యాన్స్ చేసేస్తాడు, పాటలు పాడతాడు, మ్యూజిక్ ప్లే చేస్తాడు, ఆన్ ద స్పాట్ డ్రమ్స్ ప్లే చేస్తాడు. లైక్ ఈజ్ అ బండల్ అండ్ బాంబ్ ఆఫ్ ఎనర్జీ. సో మరి ఒక్కసారి బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందో మనం లైవ్ చూడొచ్చు. మీరు జస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు చూసినా చూడకపోయినా ఇది మాత్రం మిస్ అవ్వకండి, సానిజ సివిక్ సెంటర్లో, అంటే జస్ట్ ఈ ఫ్రైడే ఇంకొక ఫైవ్

ఓకే, మీకు ఆ పాట తెలిస్తే వెంటనే నాకు కాల్ చేసి చెప్పండి. 510-573-2562 వెంటనే కాల్ చేసి చెప్పండి. సో మరి నెక్స్ట్ నేను ఇంకో పాట ప్లే చేసే లోపు ఇది ఇందాక మీకోసం నేను తీసుకొచ్చిన ఆ పాట వినేయండి. ఫస్ట్ థీమ్ అదన్నమాట. నెక్స్ట్ థీమ్ మరి ఇదైన తర్వాత చూసుకో.

ఓకే నాగార్జున ఇంట్రో సాంగ్ వినేసాం కాబట్టి మరి నెక్స్ట్ ఐ థింక్ ఈజీ టు గెస్ అండి. మీకోసం మళ్ళీ ఇంకొకసారి ప్లే చేస్తున్నా, జస్ట్ ఇది గెస్ చేసేసి నాకు కాల్ చేసేయండి. ఇట్స్ ఈజీ సాంగ్, మీరు కాల్ చేయాలి అంటే ద నంబర్ ఈజ్ 5105732.

0: ఓకే, ఆ సాంగ్ ఇందులోదో గెస్ట్ చేయండి. మరి మీకోసం ఇంకో సాంగ్ కూడా నేను లైన్అప్ చేసా, బట్ ఫస్ట్ ఇదేంటో నాకు చెప్పేయండి. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. హలో, వెల్కమ్ టు విరిజల్లు. హలో అండి, మీ పేరు? హలో, హాయ్, యూర్ ఆన్ ఎయిర్.
1: వినిపిస్తుంది ఇప్పుడు? మాట్లాడేది
0: ఇప్పుడు వినిపిస్తుంది అండి. మీ పేరు?
1: వెంకట్.
0: వెంకట్ గారు ఎక్కడి నుంచి?
1: బేరియా అండి.
0: బేరియా అండి, ఆఫ్ కోర్స్. బేరియాలో అంటే ఎక్కడ ఉందా చెప్తారా? చెప్పకపోయినా శానోజే. ఓకే, శానోజే అండి. ఓకే, మరి వెంకట్ గారు డిఎస్పీ టికెట్స్ తీసుకున్నా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రైడే శానోజే సివిక్ సెంటర్ లో జరుగుతుంది మన దేవిశ్రీ ప్రసాద్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఆఫ్టర్ లైక్ 2+ ఇయర్స్. డెఫినెట్ గా మిస్ అవ్వకండి. దిస్ ఇస్ లైక్ ఒక బ్లాక్ బస్టర్ ఈవెంట్ తీసుకొస్తున్నాడు దేవిశ్రీ. సో మీరు వెంటనే టికెట్స్ తీసేసుకోండి. bata.org కి వెళ్ళి, bata.org. సో వెంకట్ గారు చెప్పండి, ఆ మ్యూజిక్ ఆ సాంగ్ ఏంటి చెప్పండి. హలో, ఓకే, డిస్కనెక్ట్. వెంకట్ గారు మీ కాల్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ ఒకసారి కాల్ బ్యాక్ చేయండి.

0: హలో హాయ్, వెల్కమ్ టు విర్జల్లు.
1: హలో అండి.
0: హాయ్, మీ పేరు?
1: పేరు ప్రదీప్ అండి. మా డాటర్ కూడా ఉంది, తను చెప్తా అంటున్నా. సార్
0: ఓకే. హాయ్, చెప్పు.
2: లెజెండ్
0: మూవీనా? నీ పేరేంటి? మైరా. ఓకే, అది కరెక్ట్ రాంగ్ నేను చెప్పేస్తాను. మరి డిఎస్పి కాన్సర్ట్ కి వస్తున్నావు నువ్వు? హలో, అవునా? వెంటనే బుక్ చేయాలండి. ఈ ఫ్రైడేనే కాబట్టి టికెట్స్ అన్ని మరి సోల్డ్ అవుట్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ గెట్ యువర్ టికెట్స్ ప్రదీప్ గారు. సివిక్ సెంటర్ లో అవునండి. ఓకే, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మరి నేను నెక్స్ట్ ఇంకొక సాంగ్ ప్లే చేసేస్తున్నా. అగైన్ చెప్పినట్టు డిఎస్పి దేవేశ్వర ప్రసాద్ చేసిన ఇంట్రొడక్టరీ సాంగ్స్, బట్ ఇప్పుడు ఒక మనకి ఇంపార్టెంట్ చిట్ చాట్ ఉంది కాబట్టి ఓకే మీకోసం ఈ సాంగ్ ఒక్కసారి నేను ప్లే చేస్తున్నా. ఇది గెస్ చేసి నాకు కాల్ చేసేసండి. దిస్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్. ఓకే, ఇది విని మరి అదేంటో గెస్ చేసేయండి.
3: Yeah, I can hear you. Just give us a second. I'll put Shiva.

0: మీరు ఒక నాలెడ్జబుల్ రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
1: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
0: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
1: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
0: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741. హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో 5వ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగ్రేషన్ లో పాల్గొనండి. దానితో పాటు జూన్ 20th మరియు 21st మీరు కొనే డైమండ్ మరియు ప్రెషస్ జెమ్ జ్యువెలరీ పై గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఎక్కడ కొన్నా సరే దానిని ఎక్స్చేంజ్ చేసి కొత్త జ్యువెలరీకి మార్చుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఈ ఆఫర్ శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమేనండి.

వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు దిస్ సండే స్పెషల్, ద డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ షో విత్ యువర్ హోస్ట్ ఖుషి ఖుషిగా శివ. అండ్ ఎస్, ఈరోజు ఒక డిఫరెంట్ టీమ్ తీసుకొచ్చా, థీమ్ తీసుకొచ్చా. అదేంటంటే మన దేవిశ్రీ ప్రసాద్ హీరోస్ ని ఎలివేట్ చేస్తూ హీరో టైటిల్ సాంగ్, లైక్ సినిమా టైటిల్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ చేస్తున్నా. సో దట్ ఈస్ మై ఫస్ట్ అవర్ థీమ్. సెకండ్ అవర్ వీలైతే మారుస్తా, కానీ ఇందులో చాలా చాలా సాంగ్స్ వస్తున్నాయండి. సో కాబట్టి ఐ కాంట్ హెల్ప్ ఇట్. సో మీరు చేయాల్సింది వెరీ సింపుల్, నాకు కాల్ చేసేయండి 510-573-2562. సో ఫస్ట్ టికెట్స్ తీసుకోకపోతే మాత్రం తీసేసుకోండి, బికాజ్ మంచి మంచి సీట్లన్నీ అయిపోతున్నాయి కాబట్టి మీరు ఆ ఫండ్ మిస్ అవ్వద్దు. సో మరి ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ సాంగ్, యాక్చువల్ రెండు సాంగ్స్ ప్లే చేస్తా, రెండు గెస్ చేయండి. సో హియర్ ఇట్ ఇస్. ఎవ్రీబడి సే, అదేంటి నేను చెప్పను కానీ మీరే చెప్పండి. 510-573-2562 కి కాల్ చేసి దట్ ఈస్ మై ఫస్ట్ సాంగ్. ఇప్పుడు నెక్స్ట్ ప్లే చేసే సాంగ్ ఏంటో జాగ్రత్తగా విని కాల్ చేయండి. కాంట్రాస్ట్ గా ప్లే చేయబోతున్నా. సో ఈ టూ సాంగ్స్ నాకు మీరు గెస్ట్ చేసి కాల్ చేయాలి.

ఓకే, సో ఈ టూ సాంగ్స్ నాకు మీరు వెంటనే గెస్ చేసి కాల్ చేసేయండి 5105732562. ఈ హీరో సినిమాలు సినిమాల్లో మన హీరోస్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ ప్లే చేస్తున్నా, అండ్ అందులో డిఎస్పి ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఆ సాంగ్స్ ప్లే చేసి మీతో గెస్ట్ చేయించడానికి ట్రై చేస్తున్నా. మరి కాల్ చేసేయండి 5105732562 వన్ మోర్ టైం ఈ రెండు సాంగ్స్.

ఓకే, దట్ ఈస్ వన్ సాంగ్. ఈ సాంగ్ కూడా గెస్ట్ చేసి కాల్ చేసేయండి 510-573-2562. ఓకే, సినిమా టైటిల్ కూడా వస్తుంది నెక్స్ట్, కాబట్టి నేను స్టాప్ చేశాను. అండ్ హియర్ ఇస్ అనదర్ సాంగ్.

ఓకే, మరి ఈ సాంగ్స్ రెండు గెస్ట్ చేస్తే వెంటనే కాల్ చేయండి 5105732562. మరి డిఎస్పి మన ద్రేవి శ్రీప్రసాద్ ఈ ఫ్రైడే బ్యాక్ టు ది బే ఏరియా వచ్చేస్తున్నాడు. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ తీసుకొచ్చి మీరు చేయాల్సిన వెరీ సింపుల్, టికెట్స్ తీసుకోండి ఫస్ట్ bata.org కి వెళ్ళి, ఆర్ సులేఖలో కూడా మీరు సర్చ్ చేయొచ్చు, బట్ ఈజీ bata.org కి వెళ్ళి అక్కడ లింక్ క్లిక్ చేసి యూ కెన్ గెట్ యువర్ టికెట్స్. గ్రూప్ డిస్కౌంట్స్ లైక్ డిఫరెంట్ కేటగిరీస్లో ఆల్రెడీ అవైలబుల్ అండి. గోల్డ్, విఐపి, వివిఐపి ఈ టికెట్స్ అన్నింటిలో కూడా మీకు మోర్ దాన్ 4 ఉంటే ఆటోమేటిక్గా డిస్కౌంట్ అప్లై అవుతుంది. సో వెళ్ళి ఫస్ట్ మీరు బ్లాక్ చేసుకోండి. ఇంకా మీకు మోర్ దాన్ 10 పీపుల్ ఉన్నారు అంటే మాకు వెంటనే రీచ్ అవుట్ అవ్వండి, అడిషనల్ డిస్కౌంట్ కూడా మేము ట్రై చేస్తాం. సో మీరు చేయాల్సింది వెరీ సింపుల్, లైక్ ఐ సెడ్, గో టు bata.org అండ్ గెట్ యువర్ టికెట్స్ రైట్ నౌ. ఆర్ మా ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు, బే ఏరియా డాట్ ఎంటర్టైన్మెంట్స్ వెళ్ళండి, ఆర్ bata.events కి వెళ్ళి మాకు ఒక డైరెక్ట్ మెసేజ్ చేసినా కూడా విల్ రీచ్ బ్యాక్ టు యూ ఫర్ గ్రూప్ డిస్కౌంట్స్. లేకపోతే మీకు జనరల్ టికెట్స్ కావాలి అన్నా కూడా దే ఆర్ అవైలబుల్. సో వెంటనే వెళ్ళి మీ బెస్ట్ స్పాట్ టికెట్ బుక్ చేసేసుకోండి, బికాజ్ ఇట్స్ లిటరలీ 5 డేస్ టు గో. మరి ఈ ఫ్రైడే శానిటైజర్ సివిక్ సెంటర్లో 7 o'clock నుంచి డోర్స్ విల్ బి ఓపెన్. సో మిస్ అవ్వకండి దేవి శ్రీప్రసాద్ తీసుకొస్తున్న ఈ లైవ్ విన్ కాన్సర్ట్ బ్యాక్ టు ద బే. ఇట్స్ గోయిన్ టు బి అమేజింగ్, ఇట్స్ గోయిన్ టు బి అ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ ఈవినింగ్. సో వెంటనే మీ టికెట్స్ తీసేసుకోండి. సో ఇప్పుడు నేను ఇందాక మీకు ప్లే చేసిన ఫస్ట్ లో లెజెండ్ అని గెస్ట్ చేసింది మైరా. సో దట్ ఈస్ ద రైట్ సాంగ్. మరి ఆ సాంగ్ ప్లే చేసి ఐ థింక్ ఇంకొకసారి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మళ్ళీ నేను ప్లే చేస్తున్నా. ఓకే

ఓకే, ఇంతకన్నా వెళ్తే బాగోదు, మీరు వెంటనే కాల్ చేసే నాకు 510-573-2256, ఎందుకంటే ఆల్మోస్ట్ పాట నేను ఇచ్చేసినట్టు అనిపిస్తుంది. గెస్ చేయండి, వెంటనే కాల్ చేయండి 510-573-2562, అండ్ మీకోసం ఈ సాంగ్ వినండి.

0: Okay, so mari calls unnayandi. Let's take this call for that question. Hello, hi, welcome to Virjallo.
1: Namaste
0: andi. Mee peru?
1: Priya andi, Sandraman nunchi.
0: Hi Priya garu, ela unnaru?
1: Yeah, baagunnanandi. మీ షో వింటున్నాం, బాగుంది.
0: అవునా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఇంకా కాల్ చేయలేదంటే అనుకుంటున్నాను నేను.
1: ఓకే ఓకే,
0: చెప్పండి.
1: యా, మీరు ఇప్పుడు అడిగిన అదే గెస్ట్ సాంగ్ అయితే రంగస్థలం నుంచి అనుకుంటున్నాను అండి.
0: రంగస్థలం అంటున్నారు ప్రియా గారు. ఓకే అండి, మీ ఆన్సర్ తీసుకున్నా. మరి మీరు డిఎస్పి టికెట్స్ తీసుకున్నా లేదా? ఇంకా
1: ఇంకా తీసుకోలేదండి.
0: ఎందుకు తీసుకోలేదు? ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? ఐ థింక్ మిస్ అవ్వకండి, బికాజ్ దిస్ ఇస్ లైక్ సంథింగ్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరిని కూడా తీసుకొని వచ్చేయండి.
1: ఓకే ఓకే అండి.
0: bata.org కి వెళ్తే యా చెప్పండి.
1: ఓకే ఓకే యా. అండ్ ఆల్సో హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్.
0: yes, అవునండి, హ్యాపీ ఫాదర్స్ డే అనుకుంటున్నా. ఓకే, హలో, హాయ్, అమర్నాథ్ గారు.
2: హ్యాపీ ఫాదర్స్ డే.
0: హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఎలా ఉన్నారు అమర్నాథ్ గారు?
2: మేము బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నా అండి. అమర్నాథ్ గారు, మరి దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ కి వస్తున్నారు కదా, మీ కుర్ర గ్యాంగ్ వేసుకొని
2: ప్రయత్నం చేద్దాం.
0: రండి, తప్పకుండా, ఎందుకంటే ఇది మీలాంటి యంగ్స్టర్స్ అండ్ యూత్ కోసం అండి. డిఎస్పి ఎంత కష్టపడి వస్తున్నాడు మీ గ్యాంగ్ తో, లేకపోతే అసలు ఎలా మీరు? రండి, తప్పకుండా రండి. సో చాలా సరదాగా ఉండబోతుంది, వచ్చేసేయండి అందరూ. రంగస్థలం అది చూసారా, నేను పెద్ద హీరోసి ప్లే చేస్తే మీరు ఆన్సర్ చెప్పరు, మీరు యంగ్ జనరేషన్ హీరోసి ప్లే చేస్తేనే చెప్తారు, బికాజ్ యు ఆర్ దట్ యూత్ ఐకాన్ కాబట్టి బేరియాలో. వచ్చేసండి, మీ కేటగిరీ. ఎగ్జాక్ట్లీ, మన కేటగిరీ కాబట్టి మీరు చెప్పారు. సూపర్ అండి, తప్పకుండా రండి సార్, కాల్ చేయండి మరి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, దట్ ఈస్ రంగస్థలం. రంగస్థలం ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇంకా టైమ్ ఐ థింక్ ఇంకా లేదు కాబట్టి, అంటే బ్రేక్ తీసుకునే టైం అయింది కాబట్టి, లెట్స్ గో ఫర్ ఎ క్విక్ బ్రేక్. మరి బ్రేక్కి వెళ్లే ముందు వన్స్ అగైన్ దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ టు ద బే లైవ్ ఇన్ కాన్సర్ట్ హ్యాపెనింగ్ దిస్ ఫ్రైడే, అంటే ఈ ఫ్రైడే 26th జరుగుతుంది. డోర్స్ విల్ బి ఓపెన్ అట్ 7:00 అండి. మీరు టికెట్స్ తీసుకోకపోతే వెంటనే పర్చేస్ చేసుకోండి, bata.org వెళ్ళి, bata.org వెళ్ళి మీ టికెట్స్ వెంటనే తీసేసుకోండి. సో మరి మిస్ అవ్వద్దు డిఎస్పి కాన్సర్ట్. ఇంకా ఎన్నో రోజులు లేదండి, జస్ట్ 5 days టు గో. అండ్ ఎస్, టికెట్స్ కావాలి అంటే bata.org కి వెళ్ళండి, లేకపోతే bata.events ఆర్ బే ఏరియా .entertainments మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లోకి వెళ్ళి ఒక డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నా, విల్ గెట్ బ్యాక్ టు యూ. అన్ని కేటగిరీస్లోనే డిస్కౌంట్స్ ఆర్ అవైలబుల్. ఇఫ్ యూఆర్ బుకింగ్ మోర్ దాన్ 4 tickets ఆటోమేటిక్గా డిస్కౌంట్ అప్లై అవుతుందండి, బట్ మోర్ దాన్ 10 people ఉంటే మాకు రీచ్ అవుట్ అవ్వండి ఇన్ ఆల్ దీస్ మీడియమ్స్. మిస్ అవ్వకండి బ్యాక్ టు ద బే మన డిఎస్పి. అండ్ మరింత ఇన్ఫర్మేషన్తో ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ద సెకండ్ అవర్. అండ్ మన ఎస్ఎఫ్ యూనికార్న్ది ఫ్యామిలీ డే జరుగుతుంది. ఫస్ట్ అవర్లో కళ్యాణ్ గారు గాట్ సమ్ టీమ్ టు టాక్ టు అస్ లైవ్. సెకండ్ అవర్లో కూడా లాట్స్ ఆఫ్ ప్లేయర్స్తోని కళ్యాణ్ గారు అండ్ విజయ్ గారు విల్ బీ డూయింగ్ అ లైవ్ చిట్ చాట్. మిస్ అవ్వద్దు, స్టే ట్యూన్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఇన్ ద సెకండ్ అవర్. అండ్ మీకోసం

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Motors failing, but Grainger's easy to search website quickly helps you find what you need to keep the office and their HVAC running smoothly. Call 1-800-GRAINGER, click grainger.com, or just stop by Grainger, for the ones who get it done.

0: June 26th, 8 p.m. at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4+ tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4+ tickets in Gold. Get 10% off when you book 10+ tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, expat.money. Buy DSP tickets on Expat with zero processing fee. And senior loan officer Saujanya Anubotu. Gold sponsor, Amogham Indian Cuisine and Malabar Gold and Diamonds.
1: Mantra India is now available for full-service catering.
2: Full-service catering.
1: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. Or call 650-960-1001. Mantra India.
3: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
4: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
3: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
5: Just a few clicks could take you to DSP Live. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Engage with our giveaway post and enter for your chance to win free tickets. Don't miss this opportunity to enjoy an unforgettable concert experience. Contact us today at 510-431-7670.
6: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
7: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
0: Use promo code MLCVirijallu at checkout to receive 10% off.
8: Hello, California! ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగురేషన్ లో పాల్గొనండి. దానితో పాటు జూన్ 20th మరియు 21st మీరు కొనే డైమండ్ మరియు ప్రెషస్ జెమ్ జ్యువెలరీపై గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఎక్కడ కొన్నా సరే దానిని ఎక్స్చేంజ్ చేసి కొత్త జ్యువెలరీకి మార్చుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఈ ఆఫర్ శాంటా క్లారా టౌన్ సెంటర్ లో మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమేనండి.
9: పీపుల్ యూజ్ రియల్ ఎస్టేట్ యాజ్ అ వెహికల్ టు బిల్డ్ ఎంపైర్స్. కెన్ యూ? ఎస్. ప్లానింగ్, పేషెన్స్ అండ్ రైట్ స్ట్రాటజీ కెన్ గెట్ యూ దేర్. హాయ్, దిస్ ఇస్ సత్య దాసరి. ఐ హెల్ప్ మెనీ క్లయింట్స్ డెవలప్ ఎ హ్యాబిట్ ఆఫ్ బిల్డింగ్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్. కాల్ మీ టు హెల్ప్ యూ.
10: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
11: This is Vijay Devarkonda.
12: Hi everyone, this is Rashmika Mandanna.

0: saying a big hi to US Low Virajallu listeners andarki.
1: You're listening to me on Virajallu
2: Radio.
3: Welcome back to the second hour of this Sunday special with your host Kushi Kushika Shiva. And yes, ee roju mari DSP special mana Devi Sri Prasad special chestunna oka different theme toni. Theme em ledandi, very simple. Devi Sri Prasad ichina enno blockbuster music songs loni heroes ni elevate chestu chese title song gaani introduction song gaani chestunna. So that is the theme. So first mari ee song ee clip vini naaku ventane call chesandi. ఆ సాంగ్ విన్న వెంటనే అదేంటో గెస్ చేసి ద నెంబర్ టు కాల్ ఈస్ 510-573-2562 510-573-2562 కి వెంటనే కాల్ చేసి ఓకే హియర్ ఇట్ ఇస్.

ఓకే మరి ఆ సాంగ్ ఏంటి వెంటనే హలో అండి, క్లూస్ ఇంకా కావాలంటారా మీరు? హలో అండి, మీ పేరు? గీత గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డబ్లిన్. గీత గారు, ఆర్ యు సీరియస్ అబౌట్ ది క్లూస్? సరే అయితే క్లూ ఇస్తున్నాను, వినండి పాట. ఇంకొంచెం ప్లే చేస్తే వినేసేయండి. ఓకే, వన్ సెకండ్.

0: అదండి ఆ పాట అండి. ఇప్పుడు గెస్ట్ చేసి చెప్తారా?
1: సారీ కళ్యాణ్ గారు,
0: ఈరోజు మీరు శివతో మాట్లాడుతున్నారని ఖుషి ఖుషిగా శివ
1: గారు.
0: ఏం పర్లేదండి, సరే చెప్పండి. మీరు పాట గెస్ చేస్తారా లేదా? ఇంకా సరే, ఇంకొక క్లూ ఇవ్వనా మీకు?
1: చెప్పండి.
0: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అండి. మరి మీరు అడిగిన పాటకు కూడా మీరు క్లూ కొడుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది. సరే హీరో చెప్పేమంటారా? నిజంగా చెప్పేమంటారా? సరే అండి, కొంచెం పాటే ప్లే చేస్తున్నాను. నా నోట్తో నేను చెప్పే కన్నా పాట ప్లే చేస్తాను, విని చెప్పండి ఒక్క నిమిషం. ఇంతకన్నా నిన్ను క్లూ ఇవ్వలేరండి. ఏమంటారు? నాట్ ఫేమిలియర్ సాంగ్. నాకు అర్థమైపోయింది మీరు నాతో ఆడుకుంటున్నారు అని, నాకు బాగా అర్థమైంది ఇప్పుడు. ఇప్పుడిప్పుడే అర్థమైంది నాకు. సరే నేను మీకు ఆన్సర్ అడగట్లేదు, నాకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి. తెలియదు కదా, నాకు కూడా కొత్తగా ఉంది పాట విన్నా. సరే నాకు రెండు కొత్తగా ఉందండి, మీతో మాట్లాడిన తర్వాత ఈ పాట కూడా నేను మర్చిపోయాను. కాదు గీత గారు, మరి ఏంటి వస్తున్నారు కదా డిఎస్పి కాన్సర్ట్ కి? ఎంతమంది ఉన్నారు చెప్పండి? నలుగురు అయితే మీకు బెస్ట్ డీల్ ఏంటంటే సులేఖలోని మీరు డైరెక్ట్ గా మీకు డిస్కౌంట్ కూడా అప్లై అయిపోతుందండి. లైక్ ఫ్లాట్ 10% ఆఫ్ ఉంది, 4 or more than 4 కి. సో మీరు సులేఖ మన bata.org కి వెళ్ళి అక్కడ లింక్ క్లిక్ చేసి మీరు జస్ట్ 4 టికెట్లు సెలెక్ట్ చేస్తే ఎనీ లైక్ గోల్డ్ నుంచి అన్ని లెవెల్స్ లోనే ఉన్నాయి. ఇద్దరికి బేసిక్ గా అంటే అంత డిస్కౌంట్ లేదండి, ఓన్లీ గ్రూప్ డిస్కౌంట్స్ మాత్రమే ఉన్నాయి. అసలు మేము ఎప్పుడో ఓపెన్ చేసిన మంచి మంచి డిస్కౌంట్స్ అనే అయిపోయినాయి. ఆర్ దర్ ఇస్ అనదర్ ఆపర్చునిటీ అండి, ఎక్స్పాక్ట్. మీరు ఎక్స్పాక్ట్.events కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఫ్లాట్ $25 పర్ టికెట్ ఆఫ్ వస్తుంది. చెప్పండి. సారీ, కన్సల్టింగ్ వాళ్ళు కూడా సమ్ ఆఫర్స్ రన్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ, దట్స్ రైట్. ఫ్రీ టికెట్స్ కాదండి, ఇట్స్ లైక్ ఆఫర్స్. మన ఫ్రీ టికెట్స్ ఇవ్వట్లేదు, దిస్ ఇస్ లైక్ సమ్ కాన్సర్ట్. ఇట్స్ లైక్ వెరీ హాట్ కేక్ కాన్సర్ట్ అన్నమాట. గీత గారు మిస్ అవ్వకూడదు. మీకు ఇప్పుడు ఈ పాట ఏంటో తెలియదు అన్నారు కదా, ఇలాంటి పాటలు ఎన్నో ప్లే అవుతాయి అక్కడ. మనకి తెలియని పాటలు చాలా ఉంటాయి. బుక్ యూర్ టికెట్స్ టుడే. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ కాల్ చేయండి. బాయ్. ఓకే, క్వశ్చన్ కి ఆన్సర్ కాదు, నేను పాటే ప్లే చేస్తా. బట్ నెక్స్ట్ సాంగ్ ఇది గెస్ చేసేసి నాకు వెంటనే కాల్ చేయండి. ఇప్పుడు కొంచెం కష్టంగా పెట్టడం ట్రై చేస్తున్నా, బట్ కాల్ చేసి చెప్పండి ఈ సాంగ్ ఏ సినిమాలో, హీరో ఎవరు.

0: ఓకే, దట్ సాంగ్ ఏ హీరోనో చెప్పాను కదా, వెరీ గివ్ అవేస్ ఈ రోజు నేను ప్లే చేస్తున్నాను, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే దేవి శ్రీ ప్రసాద్ మోడ్ అండ్ వైబ్ లో ఉన్నాం కాబట్టి ఏం పర్లేదు, చల్తా. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
1: హలో అండి.
0: హలో అండి, మీ పేరు? అల్వారాజ్ గారు. ఇంతసేపు ఏమైపోయారండి? మరి డిఎస్పీ టికెట్స్ మీరు తీసేసుకున్నారు కదా ఇప్పుడు?
1: అందరికంటే ముందు నాకు తెలియదు కూడా తెలియదు అసలు, ఇది బాటా బాటా ఆర్గనైజ్ తెలియదు నాకు, బాటా డిస్కౌంట్ ఇచ్చేకంటే ముందు నేను
0: బాగుందండి. అది ఒక మ్యూజిక్ అండ్ డిఎస్పీ ఫ్యాన్ అంటే అలా ఉండాలి. ఎక్సలెంట్ అండి.
1: మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి హల్వారాజ్ ఏముంటుంది, మన శ్రీమంతుడు అనమాట, రామ రామ సాంగ్ మహేష్ బాబు.
0: మళ్ళీ అసలు అడగాల్సిన అవసరం లేదు కానీ పాటలు బట్ తప్పదు కాబట్టి అడుగుతాం, బట్ ఎస్ అది రైట్ రాంగ్ ఇంకొక కాల్ తీసుకొని చెప్పేస్తాను. ఇంకా బోల్డ్
1: పార్ట్ ఒకసారి హల్వారాజ్ చెప్పిన తర్వాత మళ్ళీ
0: కరెక్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అండి, రైట్ అని చెప్పేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, వింటుండీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓకే, అండ్ అఫ్ కోర్స్ మన అల్వారాజ్ గారు ప్రభాకర్ గారు చెప్పిన తర్వాత దట్ ఈస్ రైట్ ఎగ్జాక్ట్లీ, శ్రీమంతుల్లోని రామ రామ రామ సాంగ్. సో మరి నెక్స్ట్ ఇంకొక క్లూతో రెడీ అయిపోయా, ఇది కూడా గెస్ట్ చేసి నాకు వెంటనే కాల్ చేసేయండి.

దీనికి కూడా మరి గెస్ట్ చేయండి, కాల్ చేయండి. ద నంబర్ ఈజ్ 5105732562. వన్స్ అగైన్.

0: అండ్ ఈజీలీ గెస్ ఇట్. వన్ మోర్ టైం, లాస్ట్ టైం నేను ప్లే చేసి ఒక చిన్న బ్రేక్ వెళ్తాను, మీరు వెంటనే కాల్ చేసేయండి 5105732562. Okay, the number to call is 510-573-2562. A short break and I'll be right back.
1: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guaranteed.
1: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293. Just a few clicks could take you to DSP Live. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Engage with our giveaway post and enter for your chance to win free tickets. Don't miss this opportunity to enjoy an unforgettable concert experience. Contact us today at 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets. హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగ్రేషన్ లో పాల్గొనండి. దానితో పాటు జూన్ 20th మరియు 21st మీరు కొనే డైమండ్ మరియు ప్రెషస్ జెమ్ జ్యువెలరీ పై గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ఎక్కడ కొన్నా సరే దానిని ఎక్స్చేంజ్ చేసి కొత్త జ్యువెలరీకి మార్చుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఈ ఆఫర్ శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమేనండి.

0: cover your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.
2: Rockstar DSP Live, Bata, Bay Area Entertainments and Realty.

వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు ద డిఎస్పీ స్పెషల్ షో ఆన్ ద సండే విత్ యువర్ హోస్ట్ ఖుషి ఖుషిగా శివ. అండ్ ఎస్, ఇప్పుడే మరి జస్ట్ నాకు ఒక ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చిందండి, నాకే కాదు మీకు కూడా. ఏంటంటే డిఎస్పీ టికెట్స్ కొన్ని రోల్అవుట్ చేయబోతున్నాం ఫర్ ద లక్కీ విన్నర్స్. ఎస్, మన

దేవీశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ కి. మరి కొంతమంది లక్కీ విన్నర్స్ విల్ విన్ టికెట్స్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. మరి వెంటనే కాల్ చేసేయండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. అన్ని ఫెమిలియర్ సాంగ్స్ ప్లే చేస్తున్నా, డిఎస్పి స్పెషల్ సాంగ్స్, అది కూడా హీరో సాంగ్స్ అంటున్నా. సో మరి ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. యూ కుడ్ బి ద విన్నర్. టికెట్స్ తీసుకోకపోతే అఫ్కోర్స్ తీసుకోండి, బట్ మీరు ఒకరిద్దరు విన్నర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వెంటనే కాల్ చేసేయండి. 510-573-2562 510-573-2562. ఇందాక ప్లే చేసిన సాంగ్ మళ్ళీ ఇంకొకసారి ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ గెస్ట్ చేసి నాకు వెంటనే కాల్ చేసేయండి ఇఫ్ యూ నో ద ఆన్సర్. 510-573-2562.

0: ఓకే ఆ సాంగ్ ఎవరిది అండ్ అఫ్ కోర్స్ ఏ సినిమాలోది వెంటనే గెస్ట్ చేసి కాల్ చేసేయండి 5105732562. అండ్ ఎస్ మరి దేవిశ్రీ ప్రసాద్ తో పాటు సమీరా భరద్వాజ్ ఐ థింక్ ఈ మధ్యన కొంచెం సోషల్ మీడియా సెన్సేషన్ అయింది విత్ హర్ విటీ వర్డ్స్ అండ్ తన సింగింగ్ టాలెంట్ తోని చాలా టీవీ షోస్ లో కూడా వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. షీ ఈస్ కమింగ్ యాజ్ అన్ యాంకర్ అండ్ అఫ్ కోర్స్ యాజ్ అ సింగర్ విత్ దేవిశ్రీ ప్రసాద్ హిమ్సెల్ఫ్. అండ్ ఇంకా తన టీంలో ఉన్న టాలెంటెడ్ సింగర్స్ ని తీసుకొని ద టాలెంటెడ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యాండ్ తో అండ్ అఫ్ కోర్స్ డాన్సర్స్ తోని ఇక్కడికి వచ్చి మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నాడు దేవీశ్వర్ ప్రసాద్. సో డబుల్ ఎనర్జీ డబుల్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ తోని హీల్ బి హియర్ వెరీ సూన్. ఈ వీక్ లోనే వచ్చి మనకి ఇంకా లైవ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆన్ ఎయిర్ లెట్ సీ. బట్ మిస్ అవ్వకండి దిస్ ఫ్రైడే అట్ సానిజీ సివిక్ సెంటర్ 7:00 డోర్స్ విల్ బి ఓపెన్. మీకు టికెట్స్ కావాలి అంటే వెంటనే తీసేసుకోండి bata.org వెళ్ళి bataorg వెళ్ళి గెట్ యువర్ టికెట్స్ రైట్ అవే. హలో ఓకే మీ కాల్ డిస్కనెక్ట్ అయిందండి వెంటనే కాల్ బ్యాక్ చేయండి 5105732562కి. ఓకే వెంటనే కాల్ బ్యాక్ చేసేయండి 5105732562. ఇప్పుడు ఇంకొక పాట కూడా నేను ప్లే చేస్తున్నా అది కూడా గెస్ట్ చేసి వెంటనే కాల్ చేసేయండి. Okay, that is the music. Hello, hi, welcome to Virjallu. Hello, hi, who is this?
1: Vihar.
0: Malli okka sari cheppu nee peru?
1: Vihar.
0: Hi, Vihar. Ekkadi nunchi call chestunnav?
1: San Ramon
0: nunchi. Okay, and what is your answer?
1: Don't stop dancing.
0: Pona kalu loading. Okay, akkada mi father help chestunnaru kada?
1: Yeah.
0: It's okay. Okka sar phone isthe nenu happy father's day cheptha.
1: Okay.
2: Hi.
0: Hello andi, hi mi peru?
2: Bala andi.
0: Bala garu happy father's day andi.
2: Thank you.
0: Okay, enta responsible father ga mi abbayi ni win cheyinchadaniki పూనకాలు లోడింగ్ అని అనుకరించి మీరు ఆన్సర్ చెప్పారని విన్నా.
2: యా మేము చిరంజీవి ఫ్యాన్స్ కాబట్టి అలా చెప్పాం.
0: మేం కాదండి మనం గుడ్ అండి. ఇంకెవరు కాల్ చేయలేదా అంటే నేను ఫీల్ అవుతున్నా బట్ చేస్తారు మీరు వెరీ గుడ్ అండి. సో మరి డిఎస్పి షోకి వస్తున్నారు కదా? గుడ్ అండి. ఇలా బాస్ పాటలతో పాటు ఇంకా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ కూడా ఉన్నాయి. సో మిస్ అవ్వకండి టికెట్స్ తీసుకున్నారా?
2: లేదు ఇంకా తీసుకోండి
0: వెంటనే తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వింటున్నాను బాయ్ బాయ్. హలో హాయ్ వెల్కమ్ టు బిర్జల్లు.
3: హలో
0: హాయ్ మీ పేరు?
3: నా పేరు మల్లిక్.
0: మల్లిక్ గారు ఎక్కడి నుంచి?
3: ఎవర్ గ్రీన్ నుంచి అండి.
0: ఎవర్ గ్రీన్ మల్లిక్ గారు.
3: ఇంకా పునకాల లోడింగ్ సాంగ్ నడుస్తుంది.
0: అవునండి అదే నడుస్తుంది. ఇంకా లోడ్ అయిందా లేదా అని వెయిట్ చేస్తున్నాను నేను. చెప్పండి సార్.
3: ఓకే పునకాల లోడింగ్
0: లేదండి. మల్లిక్ గారు మీరు కూడా టికెట్స్ తీసుకున్నారు లేదా? ఇంకా
3: లేదండి. సమ్ అదర్ వర్క్ ఉంది ఆ టైంలో. మేబీ ఆ వర్క్ పోస్ట్పోన్
0: చేసేసుకోండి వెంటనే పోస్ట్పోన్ చేసుకున్న మాటని వీలైతే మాత్రం. ఎందుకంటే ఇట్ విల్ బి లాట్స్ ఆఫ్ ఫన్. మన డిఎస్పి ఫుల్ ఎనర్జీతో వచ్చేస్తున్నాడు కాబట్టి లెట్స్ హ్యావ్ ఫన్.
3: రైట్ రైట్
0: ఓకే థ్యాంక్ యూ అండి. మళ్ళీ కాల్ చేయండి మళ్ళీ గారు థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ దట్ ఈస్ పూనకాల్ లోడింగ్ ఫ్రమ్ వాల్టేర్ వీరయ్య మన బాస్ సినిమా నుంచి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సాంగ్ ప్లే చేస్తున్నా ఈ సాంగ్ గెస్ట్ చేసి వెంటనే కాల్ చేసేయండి.

ఓకే, ఆ పాట కూడా బాగా ఫెమిలియర్ గానే అనిపిస్తుంది కదండి. ఐ థింక్ ఆఫ్ కోర్స్ మరి ఈ పాటలన్నీ కూడా అక్కడ లైవ్ లో ఉండబోతున్నాయి. ఇట్ విల్ బి అ బ్లాస్ట్, మన డిఎస్పి తీసుకొచ్చే బ్లాస్ట్ కాబట్టి. వన్ మోర్ టైం ఈ పాట గెస్ట్ చేసి వెంటనే కాల్ చేసేయండి. ద నంబర్ ఈజ్ 510 573 2562.

ఓకే, మరి ఈ పాట ఏంటో వెంటనే కాల్ చేసేయండి, గెస్ట్ చేయండి 5105732562. ఎస్, మరి మీకు ప్రామిస్ చేసినట్టు మ్యూజిక్ బిట్స్తో పాటు పాటలు కూడా మీకు వినిపిస్తాను అని చెప్పా. సో హియర్ ఇస్ ద సాంగ్.

탑 댄싱 뽕나가는 로랭.

0: తానే పావుల మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్క.
2: ఓకే, సో దట్ ఇస్ వాల్టేర్ వీరై నుంచి పూనకాలు లోడింగ్. అందరికి లోడెడ్ అని తెలుసు, అండ్ ఇట్ విల్ బి మచ్ మోర్ లోడింగ్ దిస్ ఫ్రైడే బికాస్ మన దేవీశ్వర్ ప్రసాద్ విల్ బి హియర్ సానజే సివిక్ సెంటర్లో ఎక్సలెంట్ కాన్సర్ట్తో, ఒక బ్లాక్ బస్టర్ కాన్సర్ట్తో. హీఈస్ కమింగ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ విత్ హిజ్ టీమ్. సమీర భారద్వాజ్ కూడా వస్తుంది లైక్ టు ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ అస్ అలాంగ్ విత్ హిమ్. సో మిస్ అవ్వకండి బికాస్ దిస్ కాన్సర్ట్ విల్ బి డెఫినెట్లీ సంథింగ్ ఎల్స్. సో మీరు టికెట్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి, bata.org వెళ్ళి, bata.org వెళ్ళి మీ టికెట్స్ వెంటనే బుక్ చేసేసుకోండి. అండ్ అంతేకాదండి, ఇంకా టికెట్స్ కనుక మీరు మోర్ దాన్ 4 ఉంటే ఆటోమేటిక్గా మీకు 4 or more than 4 టికెట్స్ ఉంటే డిస్కౌంట్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది సులేఖలోని. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ బిగ్గర్ గ్రూప్స్ లైక్ మోర్ దాన్ 10 అలా ఉన్నా కూడా మాకు వెంటనే మీరు ఈమెయిల్ చేయండి, info@bata.org ఆర్ virjallu@gmail.com ఆర్ మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అవ్వండి ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అప్డేట్స్ అండ్ డైలీ స్నీక్ పీక్స్. bayarea.entertainments ఆర్ bata.events ఫాలో అయ్యి మాకు ఒక మెసేజ్ ఇస్తే విల్ గెట్ బ్యాక్ టు యూ. So, miss avaddu, Devi Shri Prasad concert is on this Friday. Doors open at 7 o'clock, Sanjay Civic Center. Lo. So, early go chendi, get your parking spot and your best spot to the concert. Go to bata.org to get your tickets right away. Okay, so mari ippudu ee song indaka already play chesindi, one more time play chestunna, guess chesi ventane call cheseyandi. The number is 510-573-2562.

ఓకే, ఇంతకని సాంగ్ ఎంత ప్లే చేసిన ఐ థింక్ మీరు ఆల్రెడీ గెస్ట్ చేయ, ఐ నో యూర్ ఆల్ బిజీ విత్ ఫాదర్స్ డే, బట్ కాల్ చేయండి మీరు వింటున్నట్లయితే, విని గెస్ట్ చేయండి, బికాస్ లక్కీ విన్నర్స్ కి డిఎస్పి కాన్సర్ట్ కి టికెట్స్ ఇచ్చేస్తున్నాము. ఎస్, కపుల్ ఆఫ్ టికెట్స్ టు కపుల్ ఆఫ్ లక్కీ విన్నర్స్. మరి కాల్ చేసేయండి వెంటనే 510-573-2562 కి, 510-573-2562. అండ్ ఎస్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ తీసుకొచ్చేసా, వినండి, ఈలోపు గెస్ కూడా చేయండి 510-573-2562. 510-573-2562.

0: Okay, let's take the call. Hello, hi, welcome to Virgilio. Hello.
1: Hello.
0: Hello, andi, mi peru.
1: నా పేరు స్వాతి అండి.
0: స్వాతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ట్రేసీ నుంచి అండి.
0: ట్రేసీ నుంచి? వావ్, స్వాతి గారు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరిని తీసుకొని వస్తున్నారా డిఎస్పీ కాన్సర్ట్ కి?
1: యా, ట్రై చేస్తామండి.
0: యా, డెఫినెట్ గా మిస్ అవ్వకండి, బికాజ్ లాట్స్ లాట్స్ ఆఫ్ ఫన్ ఉండబోతుంది. డిఎస్పీ అంటే మీకు తెలిసిందే కదా.
1: యా, ట్రై చేస్తామండి.
0: ఓకే, కూల్ అండి. సో మీ ఆన్సర్ చెప్పండి. హలో, రావణాసుర సాంగ్ అంటున్నారు? ఇప్పుడు నేను ప్లే చేసిన సాంగ్ అంటున్నారా, ఇందాక సాంగ్ చెప్తున్నారా?
1: ఇందాక సాంగ్ అండి.
0: మీకోసం మళ్ళీ ఇంకోసారి ప్లే చేయమంటారా?
1: చేయండి ఒకసారి.
0: సరే, ఒక్కసారి వినండి. అదండి థీమ్. ఫస్ట్ పార్ట్ లో సాంగ్ అంటారా, పార్ట్ వన్ లో అంటున్నారా? కరెక్ట్ గా చెప్పారండి. టూ, ఇట్ ఇస్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్వాతి గారు, యూ గాట్ ఇట్ రైట్ అండి. థ్యాంక్ యూ. వింటూ ఉండండి. ఓకే, దట్ ఈస్ పుష్ప టూ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను, యా, పుష్ప టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఇంకొంచెం నేను వెనక్కి వెళ్దాం అనుకుంటున్నా, కొన్ని మాస్ సాంగ్స్ కూడా ప్లే చేద్దామని. మరి ఇది ఏ సినిమానో ఏ పాటో, ఇది కొంచెం ఓల్డ్ సినిమా అయినా కూడా మరి దేవేశ్ ప్రసాద్ మా సాంగ్స్ లో ఇది కూడా ఉంటది. ఐ థింక్ లెట్స్, ఇదేంటో విని చెప్పేయండి. మరి హీరో ఇట్ సెల్ఫ్ ఇస్ టోటల్ మాస్, ద మాస్ కి ఇస్ ద మహారాజా అనమాట. సో మరి ఆ పాట కూడా మీరు గెస్ట్ చేయండి. ఇఫ్ యు నో, the number is 510-573-2562. Okay. Hello, hi, welcome to Virjallu.
2: Hi.
0: Hello, hi, mi peru?
2: Raghu.
0: Raghu gar, ippudu starting lo call chesaru, malli ippudu chestunnaru ante na?
2: Yeah, ok, chinna meeting unde.
0: అయ్యో, వర్క్ చేస్తున్నారు ఈరోజు?
2: లేదండి, ఈరోజు కూడా వర్క్ చేస్తే ఇంట్లో కొడతారు.
0: అది మీటింగ్ అంటే డౌట్ వచ్చింది. పోలేండి, ఫ్రెండ్స్ మీటింగ్, ఆఫీస్ కాకుండా వేరే మీటింగ్ ఏదైనా పర్లేదు.
2: ఫ్రెండ్స్ మీటింగ్ అన్నట్టు, సోషల్ మీటింగ్.
0: వెరీ గుడ్ అండి, గుడ్, గుడ్ జాబ్. సో చెప్పండి సార్, మీ ఆన్సర్.
2: సో రీసెంట్ ఇప్పుడు మీరు ప్లే చేసిన సాంగ్ వెంకీ మూవీలో మాస్తో తెచ్చుకుంటే మడతాయి పోతు, దట్ సాంగ్.
0: ఓకే, అంతేనా?
2: అంతే, అదే సాంగ్ పక్క 100% లాక్.
0: ఇది చెప్పకపోతే నాకు మడతెట్టేసేలా ఉన్నారు మీరు. కరెక్ట్ అండి, దట్ ఈస్ కరెక్ట్. ఎవరైనా చెప్తారు లేదా అని చూసి, ఎందుకంటే ఈ పాట కొంచెం పాతదైనా అసలు ఆ మాస్ బీట్ అల్టిమేట్ ఉంటుంది.
2: టేప్ రికార్డ్ స్టేజ్ లో, క్యాసెట్ ఉన్న స్టేజ్ లో కూర్చుంటాయి. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇట్లా డౌన్లోడ్ చేసా ఇన్నావా ఐట్యూన్స్ ఇన్నావా అది ఎగిరిపోతుంది. అది ఎందుకంటే మనం ఇక్కడ యాక్షన్స్ ఉంటాయి, మనం యాక్టివిటీ పెడతాము, సైకిల్ పెడతాము, అది కూర్చుంటుంది.
0: అవునవును, కంప్లీట్లీ అండి. యా, ఎక్సలెంట్ అండి, కూల్. సూపర్. యా, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ రఘు గారు. వింటూనే ఉండండి, ఇంకా మన షో ఇంకొక 15 మినిట్స్ ఉంటుంది. థాంక్యూ. కాల్ చేయండి మళ్ళీ. థాంక్యూ. హలో, హాయ్, వెల్కమ్ టు విర్జల్లు.
3: హలో,
0: హాయ్, మీ పేరు?
3: స్వర్ణ అండి.
0: స్వర్ణ గారు ఎక్కడి నుంచి?
3: ఫ్రీమౌంట్.
0: ఫ్రీమౌంట్ స్వర్ణ గారు, ఓకే అండి. స్వర్ణ గారు, మీ ఆన్సర్ చెప్పండి.
3: అది వెంకీ మూవీలో మాస్తో పెట్టుకుంటే మడతడిపోతుంది ఆ సాంగ్.
0: ఒక వైబ్ లో పాడుతున్నారు, పాడండి, పర్లేదు, ఇట్స్ ఓకే.
3: లేదు, నాకు ఇంకా రాదు.
0: ఓకే స్వర్ణ గారు, మరి టికెట్స్ తీసుకున్నారు లేదా డిఎస్పీ? కాన్సర్ట్
3: లేదండి, తీసుకుంటాను.
0: తీసేసుకోండి, ఇంకా జస్ట్ 5 డేస్ ఉంది, మంచి మంచి టికెట్స్ అయిపోతున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సోనా గారు, వింటుండండి. ఓకే, సో దట్ ఈస్ మాస్తో పెట్టుకుంటే మన తడిపోద్ది ఫ్రమ్ వెంకీ. ఆ పాటలన్నీ కూడా ప్లే చేస్తా, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. ఐ విల్ బి రైట్ బ్యాక్, ప్లీజ్ హోల్డ్ యువర్ కాల్స్.
4: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
5: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
4: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

0: Okay, I think it's very giveaway. But if you know the answer, call Chandy 510-573-2562. And yes, SF Unicorns team Tony, mana Virijala team Vijay Garu and Kalyan Garu were there and of course still there. And mana kosam live chit chat all the players to teeskocharu. So very, very exciting. A family day jarugutundandi today. So lots of fun and ide vibe, ide ఏమంటారు ఎనర్జీని కంటిన్యూ చేస్తూ మరి దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ కూడా ఇంకెన్నో రోజు లేదు, జస్ట్ 5 డేస్ మాత్రమే. మీరు టికెట్స్ తీసుకోకపోతే వెంటనే తీసేసుకోండి 510-573-2562 510-573-2562. హలో హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. హలో హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. హాయ్, మీ పేరు? అలా మీ పేరు? ఎస్ చెప్పండి.
1: చెప్పండి, మళ్ళీ చెప్పండి.
0: మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ పేరు మళ్ళీ చెప్పు.
2: నా పేరు ఆర్యన్.
1: ఆర్యన్ అండ్ మీనాక్షి.
0: ఆర్యన్ అండ్ మీనాక్షి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: డబ్లిన్ నుంచి కాల్ చేస్తున్నామండి.
0: డబ్లిన్ నుంచి. మీ పేరు కూడా చెప్పేసేయండి. మీనాక్షి, మీ మీ ఫాదర్ పేరు ఏంటి?
1: What is your dad's name?
0: Hello?
1: Sarika Matrad. Ravi andi na peru.
0: Ravi garu, hello andi. Happy Father's Day.
1: Happy Father's Day andi. Thank you.
0: Of course andi. Baa celebrate chestunnanu anukuntunna. But mari DSP concert kostunnara mee kids ni iskoni?
1: Yeah. Ostra undi.
0: Very good andi. Tickets book chestunnara?
1: Ledhu, ivaru chestaru.
0: Definitely andi. You should do it. టికెట్స్ మంచి అయిపోతున్నాయి కాబట్టి ఎక్సలెంట్ అండి. సో చెప్పండి సార్, మరి మీ ఆన్సర్.
1: మా పిల్లలు చెప్తారు
0: తప్పకుండా. జల్సా అంటున్నా. ఆర్యన్, మరి పాటకు వచ్చి ఒక డాన్స్ చేస్తావు కదా? వెరీ గుడ్ అండి, నైస్ నైస్. రవి గారు డిఫరెంట్ గా అండి, ఇంకా ఆలోచించి ఇక్కడ వెంటనే టికెట్ బుక్ చేసుకోండి.
1: ష్యూర్ అండి, ష్యూర్.
0: థ్యాంక్ యూ అండి, వింటుండండి. థ్యాంక్ యూ, బై బై. ఓకే, సో దట్ ఈస్ అఫ్ కోర్స్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇప్పుడు ఇంకా ఐ థింక్ ఎస్, లెట్స్ గో ఫర్ మీకోసం ఇంకొక కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. ఐ జస్ట్ డూ దట్. దాని ముందు మీకు ఒక పాట ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఐ థింక్ ఈ పాట నేను లాస్ట్ కోసం సేవ్ చేస్తున్నా, బట్ మీరు గెస్ట్ చేసి కూడా మీరు చెప్పచ్చు. నేను ఈ పాట కూడా మళ్ళీ ప్లే చేస్తాను, బట్ హియర్ ఇట్ ఇస్.

0: ఓకే దట్ ఈస్ ది సాంగ్. మరి వన్ మోర్ టైమ్, ఇది ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా అందరు ఫాదర్స్ కి డెడికేట్ చేస్తూ ఈ సాంగ్ కూడా నేను ప్లే చేస్తాను. బట్ గెస్ దిస్ సాంగ్ అండ్ అదేంటో తెలిస్తే వెంటనే కాల్ చేయండి 510-573-2562. Okay, if you know the song, the number is 510-573-2562. Hello, hi, welcome to Virjallu.
1: Hi.
0: Hi, mi peru?
1: Na peru Shravan.
0: Shravan garu, ekkadi nunchi? Sanojo nunchi Shravan garu. Ela unnarandi?
1: Yeah, super. Meeru ela unnaru?
0: Nenu kuda baagunnanandi. But Shravan garu, meeru DSP tickets isukunnaru ledha? వెరీ వెరీ గుడ్ అండి, వచ్చేయండి, ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, హాయ్, వెల్కమ్ టు విర్జల్లు.
2: హలో అండి, మళ్ళీ రవి మాట్లాడుతున్నాను.
0: ఎస్ రవి గారు, విత్ ఆర్యన్ అండ్ మీనాక్షి.
2: మా శ్రీమతి గారికి తెలుసు పాట, సో తను పాడుతుంది మా పిల్లలు.
0: తప్పకుండా అండి.
3: హలో, నా పేరు పల్లవి, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ డబ్లిన్.
0: హలో పల్లవి గారు, హౌ ఆర్ యు?
3: ఐ యామ్ గుడ్, థాంక్ యు, హౌ ఆర్ యు?
0: వెరీ గుడ్ అండి. సో పల్లవి గారు, ఐ థింక్ యు ఆర్ ది ఫస్ట్ ఫ్యామిలీ టుడే, మొత్తం నలుగురు మాట్లాడారు నాతో. రవి గారు, పల్లవి గారు, ఆర్యన్ అండ్ మీనాక్షి.
3: ఐ థింక్ యు ఆర్ ఆల్వేస్ ఐ ది స్పెషల్ పర్సన్ దట్ వి సెలబ్రేటింగ్ ది ఎండ్ ఆఫ్ కాలింగ్ అండ్ యు టాక్ టు ఆల్ ఫోర్ ఆఫ్ us ఎవరీ టైం వెనెవర్ వి కాల్.
0: ఓ నైస్, నైస్ అండి. యా, వెరీ గుడ్ అండి, దట్ ఇస్ సో నైస్ ఆఫ్ యు. You are a celebrity family. Yes, cheppandi. Mari meer aa paata paadandi.
3: Oh, I just know the last the word of the song is from Nana ko famous. So that's then last when they Junior India thing. Nana ko famous. Nana ko famous. I just know that.
0: No, good enough. That is enough for today because endukante అక్కడ డాడీకి మీరు యూఆర్ గివింగ్ హిమ్ యునో గుడ్ ట్రీట్ కాబట్టి ఫాదర్స్ డే సందర్భంగా దట్ ఈస్ పర్ఫెక్ట్
3: యాక్చువల్లీ.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టే ట్యూన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. హలో, హాయ్, వెల్కమ్ టు విర్జల్లు. హలో అండి, హాయ్, మీ పేరు? శ్రవణ్ గారు. ఎస్ సార్, చెప్పండి.
4: ఈ సాంగ్ వచ్చేసి నాన్న ప్రేమతో అండి, శ్రీ ప్రసాద్ సాంగ్. ఏ కష్టం ఎదురొచ్చిన,
0: ఓకే, ఈ కష్టం ఎదురొచ్చిన నాన్నకు ప్రేమతో అంటున్నారు మన శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వింటూ ఉండండి, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకా కాల్స్ తీసుకోవట్లేదు ఈరోజు. మరి వినర్స్ పిక్ చేసే ముందు, ఎస్ టుడే మరి డిఎస్పి మన దేవీశ్వర ప్రసాద్ మన బ్యాక్ టు ద బేరియా లైవ్ ఇన్ కాన్సర్ట్తో, ఒక బ్లాక్ బస్టర్ కాన్సర్ట్తో వచ్చేస్తున్నాడు. జస్ట్ 5 డేస్ అవే అండి. టికెట్స్ తీసుకోకపోతే వెంటనే చేసుకోండి, bata.org వెళ్ళి, బికాజ్ మంచి మంచి సీట్స్ అన్నీ అయిపోతున్నాయి. సో యూ డోంట్ వాంట్ టు రిగ్రెట్ లేటర్. తీసేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అందరికీ చెప్పండి. యాక్చువల్లీ మేక్ అ బిగ్ పూల్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే మీరు మోర్ దాన్ 4 తీసుకుంటే ఆటోమేటిక్గా డిస్కౌంట్స్ అప్లై అవుతాయి, మోర్ దాన్ 10 తీసుకుంటే అడిషనల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఎలాగైనా కూడా టికెట్ తీసుకోండి. And

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction.
5: Hurry.
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు

0: ఆడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్.
3: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
4: Zoho One.
5: Good morning, America. Plus some good old-fashioned summertime showers and thunderstorms.
6: Again, we're looking today at...
7: Trump, good morning.
8: Good morning.
6: How's that going for you?
8: Well, it's a mess.
6: Scraping your mouth.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: పక్కదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఫ్లైట్ టికెట్స్ మీద బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? కాల్ ట్రావెలోపాడ్ ట్రావెలోపాడ్ అండ్ గెట్ ద లోవెస్ట్ ఫేర్ విత్ 100% సటిస్ఫాక్షన్. హరి, లిమిటెడ్ స్పెషల్ సేల్ ఆన్ సమ్మర్ ట్రావెల్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho